ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతుంది సృజనకుమారి భూమిరెడ్డి. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58.40. మా ప్రియ శ్రోతలందరికీ శుభోదయం. అలాగే ఈరోజు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా.

0: defeated arch rivals Pakistan 4-3 in a thrilling semi-final to reach the final, while the cricket team beat Sri Lanka by 124 runs to book a place in the gold medal match. In wrestling, Nitesh Sivaj won silver in the men's 97-kilogram Greco-Roman category. He lost 0-4 to Japan's Yuri Nakazato in the final, securing India's first silver in Greco-Roman wrestling at the Asian Games since 1962. Vice President C.P. Radhakrishnan has congratulated Indian athletes for their medal-winning performances at the Asian Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం. భక్తి, రక్తి, ముక్తి అన్నింటిపై అవగాహన ఉన్నప్పుడే భక్తి మార్గంలో ముక్తి కలుగుతుందని ఆదిశంకరాచార్యులు తెలిపారు. అమ్మను అవగాహన ఆవాహన చేసుకున్న ఆదిశంకరాచార్య విరచిత శ్రీ కనకదారా స్తోత్రం ఇప్పుడు విందాం. అనంతరం నాట్య కళాంకూడా కూడా.

0: भरम रखना मेरा या गौसु या महबूबे सुभानी, बराए मुस्तफा या गौसु या महबूबे सुभानी, सुनो मेरी सदा या गौसु या महबूबे सुभानी, मिले खैरात मुझको वास्ता हैदर के प्यारों का।
1: నాట్య కళాం విన్నారు. భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి ఉదయం ప్రకృతిపరంగా ఆ సూర్యభగవానుడి కిరణాలతో ప్రాణికోటికి శారీరక ఆరోగ్యం కలుగుతుంది. మంచి మాటతో మానసిక ఆరోగ్యం మంచి చేయాలనే భావన కలుగుతుంది. ఈనాటి సూక్తి రత్నావళి కార్యక్రమంలో సూక్తులను వినిపిస్తున్నవారు శ్రీ ఎస్ అబ్దుల్ హక్ గారు.
2: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో, ఎడమ చేతికి తెలియకుండా కుడిచేతితో చేసిన దానమే ఉత్తమ దానం అని ప్రవచించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దివ్య ఖురాన్లో దానం గురించి ఇలా ఉంది, కేవలం ప్రజలకు చూపడానికి తమ సంపదను ఖర్చు పెట్టేవారు, అల్లాహ్ను అంతిమ దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించిన వారు అంటే అల్లాహ్కు అయిష్టమే. ఈ ప్రవచనాలకు అనుకూలంగా స్ఫూర్తి చెందిన బనీ ఇస్రాయిల్ వంశంలోని ఒక వ్యక్తి సదకా అంటే దానం ఇవ్వాలనుకున్నాడు. ఒకరోజు రాత్రివేళ బయలుదేరాడు. తనకు కనబడిన ఒక వ్యక్తికి కొంత సొమ్ము దానం చేసి వచ్చాడు. ఉదయాన్నే అతడు బజార్లోనికి పోయాడు. ఎవరో ఒక వ్యక్తి దొంగకు దానం చేసిపోయాయట అని నలుగురు అనుకుంటుండగా విని ఎంతో బాధపడ్డాడు తన దానం ఇలా నిష్ఫలమైనందుకు. అంతా ఆయన కరుణే అని అనుకున్నాడు. రెండో రోజు రాత్రి బయలుదేరుతూ ఈరోజైనా అర్హత గలవారికి దానం ఇవ్వాలని భావించాడు. ఆయనకు ఒక స్త్రీ ఎదురైంది. కొంత సొమ్ము ఆమెకు దానం చేశాడు. యథాప్రకారంగా మరునాడు ఉదయాన్నే బజారుకెళ్లాడు. ఎవరో ఒక వ్యక్తి ఒక వేశ్యకు దానం ఇచ్చి వెళ్లాయట అని ప్రజలు అనుకుంటుండగా విన్నాడు. ఈ విధంగా తన దానం రెండోసారి కూడా నిష్ఫలమైనందుకు చింతించాడు. ఈసారైనా అర్హత గలవారికి ఇవ్వాలని అనుకుంటూ ఆ వ్యక్తి మూడో రోజు రాత్రి బయలుదేరి వెళ్లాడు. దారిలో తారసపడిన ఒక వ్యక్తికి దానం ఇచ్చాడు. ఇంటికి వెళ్లాడు. రోజు మాదిరిగానే ఆ వ్యక్తి మరునాడు బజారుకు వెళ్లాడు. ఎవరో ఒక వ్యక్తి ఒక ధనవంతుడికి దానం ఇచ్చి వెళ్లాయట అని అక్కడ వారు చెప్పుకోవడం విన్నాడు. తన దానం ఒక దొంగకు, ఒక వేశ్యకు, ఒక ధనికుడికి చేరడం వల్ల నిష్ఫలమైందని బాధపడుతూ నిద్రించాడు. అయితే ఈ ముగ్గురికి అర్పించిన తన దానం తనకు ప్రీతిపాత్రమైందని స్వప్నం ద్వారా అల్లాహ్ తెలిపాడు. ఈ రహస్యద్వానం స్వీకరించడం వల్ల దాత యొక్క ఔన్నత్యాన్ని మెచ్చుకుని దొంగ మనసులో మార్పు తెచ్చింది. ఇంతకాలం తాను చేసిన పాపాన్ని తలుచుకుని వాటికి పరిహారంగా అల్లాకు క్షమాపణ చెప్పుకుని దొంగతనం చేయడం మానుకుని దైవ మార్గంలో నడుచుకున్నాడు. అదేవిధంగా వేశ్య తన వృత్తిని మానుకుని సన్మార్గంలో నడుచుకుంది. అలాగే ధనవంతుడు తన లోభత్వాన్ని వదిలివేసి తన సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేందుకు సన్నద్ధుడయ్యాడు. దేవుని పేరుతో నిండు మనసుతో చేసిన దానం దాన గ్రహీతల అర్హతలను చూడు. దాత యొక్క మనసునే దైవం గ్రహించి పుణ్యఫలాలను వర్షింపజేస్తాడు. సామాన్య దానం కంటే రహస్యంగా ఇతరులకు తెలియకుండా దానం చేయాలన్న ఉద్దేశం అల్లాహ్కు ఇంకా ఎక్కువ ప్రీతిపాత్రమైంది. నేడు మస్జిద్లలోనూ మరెక్కడైనా ఇంకో చోట గాని తమ పేరు ముందుండాలని ఉబలాటపడుతుంటారు. వారు దానం చేసే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, గేట్లు మొదలైన వాటిపై తమ చిరునామాలను రాయిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన కనువిప్పు కాగలదు. మనిషి సూర్యోదయాన్ని చూచి ఆనందిస్తాడు, కారణం ధనార్థన చేయవచ్చునని. సూర్యాస్తమయాన్ని చూచి ఆనందిస్తాడు, కారణం సుఖభోగాలు అనుభవించవచ్చునని. అయితే సూర్యోదయ అస్తమయాల సమయాన మధ్యకాలంలో తన జీవితం ఎంత తరిగిపోతుందో కొంచెమైనా ఆలోచించడు. మనిషి వయస్సు ఎంత వేగంగా పెరుగుతున్నదో అతని ఆయుష్ అంతే వేగంగా తరుగుతున్నది. కాబట్టి మనిషి జీవించే ఈ పరిమిత కాలంలో కొంతైనా మంచి చేయాలి. పశుపక్షాదుల కంటే విభిన్నమైన తెలివితేటలు, భాష, ఆలోచనాశక్తి, విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. అందుకే మానవుడు కొంతైనా స్వార్థాన్ని, ఈర్షాద్వేషాలను విడనాడి సమతా మమతలను పెంచుకుని పరోపకార బుద్ధితో జీవితాన్ని సదుపయోగంగా గడపాలి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు పరుల ఉపయోగం కొరకే చెట్లు మధురమైన ఫలాలు ఇస్తున్నాయి. పరుల కోసం ఆవులు పాలను, నదులు నీటిని ఇస్తున్నాయి. భగవత్ ప్రసాదితమైన ఈ మానవ జన్మ, ఈ శరీరం పరులకు ఉపకరించాలి, అప్పుడే దీనికి సార్థకత. కొవ్వొత్తి తాను నిలువునా కరిగిపోతూ మనకు వెలుగునిస్తోంది. కాబట్టి మనిషిలోని రాక్షస గుణాలను తొలగిపోయి మానవతా విలువలు పెరగాలి. మనిషి మనిషిగా ఎదగాలి. వయసుతో పాటు మనసు మమతానురాగాలు వృద్ధి పొందాలి. ఆనాడే మంచి సమాజం అభివృద్ధిగాంచుతుంది. తత్ఫలితంగా లోకశ్రేయస్సు సుసాధ్యమవుతుంది.
1: ఈనాటి సూక్తి రత్నావళి కార్యక్రమంలో శ్రీ ఎస్ అబ్దుల్ హగ్గారి మాటల్లో సూక్తులను విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: ప్రకృతి కరణిస్తే రైతన్నకు మోదం, ఆగ్రహిస్తే ఖేదం. ప్రకృతి కరణించిన పంటల చీడపీడల బాధలు రైతన్నకు తీరని వేదన. రైతన్న ఆనందంగా ఉంటేనే ప్రాణికోటి కడుపు నిండుగా కాలం గడుపుతారు. రైతన్న ఆనందంగా ఉండటం కోసం ప్రతిరోజు ఆకాశవాణి కడప కేంద్రం ఇదే సమయానికి ప్రసారం చేస్తుంది పొలం కబుర్లు. ఈనాటి కార్యక్రమంలో టమోటో పంటను ఆశించే తెగుళ్లు, వాటి నివారణ గురించి తెలుసుకుందాం శ్రీ కోవెల సురేష్ గారి మాటల్లో.
1: ఈరోజు కార్యక్రమంలో మనం టమాటా పంటను ఆశించే తెగుళ్లు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. టమాటా పంటను సంవత్సరం పొడుగునా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. అధిక దిగుబడి సాధిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర అన్ని సమయాలలో పొందకపోవటం రైతులకు ప్రధాన సమస్యగా ఉంది. దీనికి తోడు ఎండాకాలంలో దిగుబడి తగ్గిపోవటం, వర్షాకాలంలో ఈ టమోటా పంటను ఎండి తెగులు ఎక్కువగా ఆశించటం, కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాల విత్తనాలు లభ్యం కాకపోవటం, ఇతర పురుగులు తెగుళ్లు అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. టమోటాలో వివిధ రకాల చీడపీడల యాజమాన్యానికి రైతులు సమగ్ర శస్యరక్షణ చర్యలు పాటిస్తూ సూచించిన మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడి ఈ టమోటా పంటను తెగుళ్ల బారి నుండి రక్షించుకోవాలి. నారుకుళ్ళు తెగులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నారుమడిలోని నారు మొక్కలకు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు ఆశించిన నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది. నారుమడిలో మొక్కలు ఒత్తుగా ఉన్నప్పుడు, నారుమడిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నష్టం 50% నుండి 100% వరకు కూడా కలుగుతూ ఉంటుంది. ఈ తెగులు నివారణకు

ఎత్తు లేదా మెరక నారుమడిలో నారు పెంచుకోవాలి. నారుమడలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నారుమడిలో మొక్కలు బాగా ఒత్తుగా లేకుండా చూడాలి. విత్తనానికి 3 గ్రాముల థైరోమెథిలా మాంకోజెబ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా అస్పరిల్లం కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. తెగులు ఆశించిన నారుమడిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ సల్ఫేట్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిసేలా పోయాలి. 10 రోజుల వ్యవధిలో ఈ విధంగా మందులను 2-3 సార్లు వాడినట్లయితే ఈ నారుకుళ్ళు తెగులును మనం పూర్తిగా నివారించవచ్చు. వడలు తెగులు. ఇది బ్యాక్టీరియా వలన కలిగే తెగులు. మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగులోకి మారి తొడిమితో సహా రాలిపోతుంది. ఆ తర్వాత మొక్క వడలిపోయి చనిపోతుంది. ఈ వడలు తెగులు నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను మనం సేకరించాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే తట్టుకునే రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి. నేల ఉదజని సూచిక 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూములలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని ఆచరించటం వల్ల ఈ తెగులును మనం నివారించవచ్చు. ఆకుమాడు తెగులు. ఈ ఆకుమాడు తెగులు కూడా మొక్క యొక్క అన్ని దశలలో ఆశించి అధిక నష్టాన్ని కలగజేస్తుంది. ఆకుల మీద, కాండం మీద, కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతుంటాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉండి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఇంకా ఖరీఫ్ సీజన్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ ఆకుమాడు తెగులు ఆశిస్తే కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీని నివారణకు క్యాప్టాన్ 3 గ్రాములు లేదా మాంకోబేజ్ లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా ప్రోపిజికొనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుండి 4 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఈ ఆకుమాడ తెగులను మనం నివారించవచ్చు. ఇక వైరస్ తెగుళ్ల గురించి చెప్పుకుంటే ఈ టమాటా పంటను వివిధ రకాల వైరస్ తెగుళ్లు కూడా ఆశించి నష్టం కలుగజేస్తాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుముడత వైరస్. ఈ ఆకుముడత తెగులు ఆశించినప్పుడు ఆకులు చిన్నవిగా మారి ముడుచుకుపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోయి పూత కాయలు తగ్గిపోతాయి. ఈ ఆకుముడత వైరస్ తెగులు ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ప్రిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశించిన మొక్కలను పంట నుండి తీసి నాశనం చేసేయాలి. ఈ వైరస్ గుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగు బెడదను తగ్గించడానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. టొబాకో మొజాయిక్ వైరస్. ఈ తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకుని పోతాయి. మొక్కలు కూడా గిడసబారిపోతాయి. ఆకుల ఉపరితలం పెలుసుగా మారతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కలను మనం పూర్తిగా నాశనం చేయాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ టొబాకో మొజాయిక్ వైరస్ను మనం అరికట్టవచ్చు. టమోటా స్పాటెడ్ మిల్డ్ వైరస్. ఈ తెగులు ఆశించిన చిగురు ఆకుల పైభాగంలో ఈనెలు గోధుమ రంగులోకి మారతాయి. ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు కింద వైపుకు వంగిపోయి మాడిపోతాయి. మొక్కలు గిడసబారి పూత పిందె రాకుండా ఎండిపోతాయి. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసేయాలి. ఈ తెగులును వ్యాప్తి చేసే తామర పురుగుల నివారణకు థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ప్రిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో మడికి 250 గ్రాములు మరియు ప్రధాన పొలంలో అయితే నాటు వేసిన తరువాత ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వాడుకోవాలి.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వార్తా ప్రసారాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కాని ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
0: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ

0: పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్టంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డీఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్టంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా, ఆంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్టంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी उक्तवान् यत् एकविंशतितम्यां शताब्द्यां भारतं जनहितैः सक्रिय सुशासनयोः सिद्धान्तैः च सह अग्रे गच्छति. सः उक्तवान् यत् देशः परिष्कृत मार्गे द्रुतगत्या अग्रे सरति तथा याः संस्थाः परीक्षाः आयोजयन्ति ताभिरपि देशस्य आवश्यकतानुरूपं परिष्काराः करणीयाः. नवदिल्ल्यां भारतमण्डपम् इत्यत्र संघलोकसेवायोगस्य शताब्दी समारोहं सम्बोधयन् प्रधानमन्त्री बलं प्रदत्तवान् यत् युवजनान् लोकसेवायां प्रवर्तयितुं प्रयत्नः करणीयः. येषां प्रेरणा केवलं प्रशासकीयपदप्राप्तिः न अपितु जनसेवा भवेत्. राष्ट्रं राष्ट्रपितुः महात्मागान्धिनः 75th जयन्त्याम् अद्य श्रद्धाञ्जलिं समर्पयति. गान्धीजयन्त्याः अवसरे स्वकीये सन्देशे राष्ट्रपतिः द्रौपदी मुर्मुः उक्तवती यत् विश्वस्य विभिन्नेषु भागेषु प्रवर्तमानानां युद्धानां संघर्षाणां च मध्ये महात्मागान्धिनः सन्देशः शान्तेः अहिंसायाश्च सन्देशः अद्य पूर्वापेक्षया इतोऽपि प्रासंगिकः अभवत्. सा महात्मागान्धिने श्रद्धाञ्जलिं समर्प्य उक्तवती यत् तस्य जीवनम् आदर्शाश्च विश्वे सर्वत्र बहुमानिताः सन्ति. सा विश्वासं व्यक्तवती यत् भारतं 47th विकसित भारतस्य लक्ष्यं प्रति अग्रे गच्छति. नवदिल्ल्यां राजघाट इत्यत्र महात्मागान्धिनः समाधौ सर्वधर्म प्रार्थना सभा आयोजयिष्यते. गान्धीजयन्त्याः अवसरे अद्य पूर्व प्रधानमन्त्रिणः लालबहादुर शास्त्रिणः 22nd जयन्ती अपि विजयघाट इत्यत्र आयोज्यते. एतद्दृष्ट्वा यातायातारक्षिबलेन राजघाट विजयघाटयोः समीपे यातायात सम्बद्धं परामर्शं प्रसारितमस्ति.
4: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स पटले HAIR न्यूज अलर्ट्स इत्यनुसरन्तु. आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्.
3: फ्लाइट दुबई विमानस्य दुर्घटनायां क्षतिग्रस्तः कैप्टन स्मिथ मछार इत्येषः स्थिरावस्थायां वर्तते तथा तस्य स्वास्थ्यमपि सम्यक् भवति. संयुक्तारबामिराते भारतस्य राजदूतः डॉक्टर दीपक मित्तलः प्रसारभारत्यै प्रदत्ते एकस्मिन् विशेष साक्षात्कारे एतत् संसूचितवान्. डॉक्टर मित्तलेन उक्तं यत् सः संयुक्तारबामिराते कैप्टन मछार इत्यनेन तस्य परिवारेण च सह मिलितवान् तथा तं प्रसन्नचित्तमपि दृष्टवान्. अवसरेऽस्मिन् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः CP राधाकृष्णन् तथा प्रधानमन्त्री नरेन्द्रमोदी च अस्याः बृहद् दुर्घटनायाः निवारणे प्रदर्शितस्य कैप्टन मछार इत्यस्य साहसस्य प्रशंसां कृतवन्तः. भारतर्तु विज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेशे प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति. विभागेन उक्तं यत् आगामिषु अष्टचत्वारिंशत् होरासु पंजाब हरियाणा राजस्थान उत्तर प्रदेश जम्मू कश्मीर हिमाचल प्रदेश उत्तराखंडानाम् अवशिष्टेषु भागेषु दक्षिण पश्चिम प्रावृशः प्रत्येक

ఈరోజు ప్రసారం కానున్న విశేష కార్యక్రమ మాలిక ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం సమర్పణ శ్రీ ఎస్ఎం భాష. దార్శనిక భారత్ కొన్ని వివరాలు శ్రీమతి జి శైలజకుమారి గారు వినిపిస్తారు. ఆ తదుపరి భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం 4వ భాగం వినిపిస్తున్నవారు ఆచార్య హేమలత గారు. చివరగా చరిత్రలో ఈరోజు. ఈ కార్యక్రమాలన్నీ ఈ ఉదయం 7:15 కాంతిరేఖల్లో. 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం, 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, 10:15 వాట్సప్ మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాల కార్యక్రమం, 12:00 హిందీలో వార్తలు, 12:05 తిరిగి 2:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంపీఎన్ సేతురామన్, శ్రీ ఎంపీఎన్ పొన్నుస్వామిగార్లచే నాదస్వర వాయిద్యం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు, 12:40 అహింస పరమోధర్మ రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ ఎస్పి శ్రీరామమూర్తి గారు మరియు శ్రీ బి జయప్రకాష్ గారు. శ్లోక రచన శ్రీ కెవిఎస్ అప్పారావు గారు, శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు. శ్లోక పఠనం శ్రీ మొడుమూడి సుధాకర్ గారు. రూపకల్పన నిర్వహణ శ్రీ బి జయప్రకాష్ గారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక, అనంతరం వంటావార్పు కూడా. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 చిత్రసీమ. ఇవి మొదటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

రెండవ ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రసీమతో ప్రారంభం. 5:15 యువవాణి, ఇందులో క్రీడావాణి ప్రసారమవుతుంది. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీ నబీ సాహెబ్ గారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు, ఇందులో రబీకి అనుబైన వేరుశెనగ రకాలు, శాస్త్రవేత్త డాక్టర్ ఓ వెంకటేశ్వర్లు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్, 8:00 దార్శనిక భారత్, 8:15 తిరిగి 10:30 అలనాటి గీతాల చిత్రసీమ, 8:30 జాతీయ వార్తలు, 8:45 సమాచార సంధ్య, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం, 10:20 ఫిల్మీ గానే, రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్ కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రీయ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बनाए जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్

బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904లో అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్ సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని
దాదాపు

0: $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ రెండో ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం సమర్పణ శ్రీయశం భాషాగారు, అనంతరం దార్శనిక భారత్ కొన్ని వివరాలను శ్రీమతి జి శైలజకుమారి గారు వినిపిస్తారు. ఆ తదుపరి భాగవత కథాసుధ పదవ స్కందం ఉత్తరాధ్యాయం 4వ భాగం వినిపిస్తున్నవారు ఆచార్య హేమలత గారు. చివరగా చరిత్రలో ఈరోజు కూడా వింటారు. ముందుగా విందాం గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీ ఎస్ఎం భాషాగారు.

ఆ మనిషి చేతిలో ఆయుధం లేదు, అతని వెంట సైన్యం లేదు, అతని ముందు అధికార బలం లేదు, కాని అతని చేతిలో అంతకంటే బలమైన ఆయుధం ఉంది, అది సత్యం. అతని మార్గంలో ఒకే ఒక శక్తి ఉంది, అది అహింస. ఆ రెండింటినీ తన జీవితంగా మలుచుకుని ఒక సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మనిషి మహాత్మ. ఈరోజు 2 అక్టోబర్ భారతదేశ చరిత్రలో ఒక మహోన్నతమైన రోజు, గాంధీజీ జన్మదినం. ప్రపంచం ఈ రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా స్మరించుకుంటోంది. కాని గాంధీజీని స్మరించుకోవడమంటే ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమేనా, ఆయన పేరును పలకడం మాత్రమేనా, లేక ఆయన చూపిన మార్గంలో మన జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయడమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే ఈరోజు మన కాంతిరేఖలు ప్రత్యేక కార్యక్రమం ఉద్దేశం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన పుట్టుకతోనే మహాత్ముడు కాదు, ఆయన కూడా మనలాంటి ఒక మనిషి. భయపడ్డాడు, తప్పులు చేశాడు, తనలోని బలహీనతలను గుర్తించాడు. కాని ఒక ప్రత్యేకత ఉంది, తనను తాను మార్చుకోవడానికి జీవితాంతం ప్రయత్నించాడు. అందుకే మోహన్ దాస్ క్రమంగా ప్రజల హృదయాల్లో మహాత్ముడిగా ఎదిగాడు. దక్షిణాఫ్రికాలో ఆయనకు ఎదురైన అవమానకరమైన అనుభవం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వర్ణ వివక్షకు గురైనప్పుడు ఆయన ముందున్న 2 మార్గాలు

కోపం లేదా కోపాన్ని ఒక శక్తిగా మార్చుకునే మార్గం. ఆయన రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. అన్యాయాన్ని ఎదుర్కోవాలి కానీ ద్వేషంతో కాదు, ప్రతిఘటించాలి కానీ హింసతో కాదు. అక్కడి నుంచే ఆయన ఆలోచనల్లో సత్యాగ్రహం అనే శక్తి మరింత బలపడింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ ప్రజల మధ్యకు వెళ్లారు. పట్టణాల్లోని పెద్ద భవనాల్లో కూర్చుని దేశం గురించి మాట్లాడలేదు. గ్రామాల్లోకి వెళ్లారు, రైతుల బాధలు విన్నారు, కూలీల జీవితాలను చూశారు, సాధారణ ప్రజలతో కలిసి నడిచారు, వారి సమస్యలను తన సమస్యలుగా భావించారు. అందుకే ఆయన పోరాటం కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాదు, మనిషి గౌరవం కోసం కూడా, భయం నుంచి విముక్తి కోసం కూడా, అన్యాయం నుంచి విముక్తి కోసం కూడా, మనిషి మనిషిని ద్వేషించని సమాజం కోసం కూడా. గాంధీజీ జీవితంలో సత్యం ఒక మాట కాదు, అది ఒక సాధన. అహింస ఒక నినాదం కాదు, ఒక జీవన విధానం. తనకు నష్టం జరిగినా సత్యాన్ని వదలకూడదని, తనపై దాడి చేసిన వారిపైన ద్వేషాన్ని పెంచుకోకూడదని, తప్పును ఎదిరించాలి కాని మనిషిని ద్వేషించకూడదని ఆయన తన జీవితంతో చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే గాంధీజీ జీవితం ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తుంది. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఆయన జీవితం పూలబాట కాదు, జైలు జీవితం ఉంది, నిరాహార దీక్షలు ఉన్నాయి, అనేక విమర్శలు ఉన్నాయి, శారీరకంగా మానసికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి. అయినా తను నమ్మిన విలువల నుంచి ఆయన వెనక్కి తగ్గలేదు. సాధారణ దుస్తులు, సాదాసీదా జీవితం, చేతిలో చరక, ప్రజల మధ్య నిరంతర ప్రయాణం, ఇవి ఆయన జీవితానికి గుర్తులుగా మారాయి. కాని ఆయన గొప్పతనం చరకాలో లేదు, తన జీవితాన్ని ఒక సందేశంగా మార్చడంలో ఉంది. అందుకే గాంధీజీ ప్రభావం భారతదేశపు సరిహద్దులను దాటి ప్రపంచాన్ని తాకింది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీజీ గురించి ఒక సందర్భంలో ఇలా అన్నారు, రాబోయే తరాలు రక్తమాంసాలతో కూడిన ఇలాంటి ఒక మనిషి ఈ భూమిపై నడిచాడంటే నమ్మడం కూడా కష్టపడతాయి. ఎంత గొప్ప మాట! ఒక శాస్త్రవేత్త, అణువుల రహస్యాలను ఛేదించిన మేధావి, ఒక రాజకీయ నాయకుడి అధికారాన్ని కాదు ఒక మహాత్ముని వ్యక్తిత్వాన్ని గుర్తించారు. ఇప్పుడు ఒక్కసారి మన చుట్టూ చూద్దాం. మన దగ్గర ఆయుధాలు ఉండకపోవచ్చు, కాని మన మాటలు కొన్నిసార్లు ఆయుధాలవుతున్నాయా? మన చేతిలో కత్తి లేకపోవచ్చు, కాని మన కోపం మరొకరి మనసును గాయపరుస్తుందా? మనకు సత్యం తెలుసు, కాని చిన్న ప్రయోజనం కోసం దాన్ని దాచేస్తున్నామా? మనకు ఎవరో నచ్చకపోవచ్చు, కాని వారిని ద్వేషించాల్సిన అవసరం ఉందా? ఇక్కడే గాంధీజీ మన జీవితంలోకి మళ్లీ వస్తారు. ఈరోజు గాంధీజీ మన మధ్య లేరు, కాని ఆయన వేసిన కొన్ని ప్రశ్నలు ఇంకా మనతోనే ఉన్నాయి. నాకు నిజం చెప్పే ధైర్యం ఉందా? నాతో విభేదించే వ్యక్తిని ద్వేషించకుండా వినగలనా? కోపం వచ్చినప్పుడు అహింసను ఎంచుకోగలనా? నాకు మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్నవారికి కూడా ఉపయోగపడేలా జీవించగలనా? ఈ ప్రశ్నలకు మనం మన మనసులో ఇచ్చుకునే సమాధానమే గాంధీజీకి మనమిచ్చే ఘనమైన నివాళి. గాంధీజీ మనకు నేర్పింది పెద్ద పెద్ద విషయాలే కావచ్చు, కాని వాటి ఆచరణ చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుంది. ఒక అబద్ధం చెప్పకుండా ఉండటం, ఒక కోపాన్ని ఆపుకోవడం, ఒకరిని క్షమించడం, ఒక బలహీనుడికి అండగా నిలవడం, ఒక అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకుండా ప్రశ్నించడం, ఒక మనిషిని అతని భిన్నాభిప్రాయం కోసం ద్వేషించకపోవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో గాంధీ చూపించే చిన్న చిన్న కాంతిరేఖలే. గాంధీజీ జీవితాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, సత్యాన్ని వెతుకుతూ, అహింసను ఆచరిస్తూ, తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన ఒక మనిషి ప్రయాణం. ఆ ప్రయాణం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. సమాజ

హృదయంలో మార్పు రావాలని కోరుకునే ముందు మనలో మార్పు మొదలవ్వాలి. ప్రపంచంలో శాంతి కావాలని కోరుకునే ముందు మన హృదయంలో శాంతి వికసించాలి. ఇతరులు నిజాయితీగా ఉండాలని కోరుకునే ముందు మన మాటల్లో నిజాయితీ ఉండాలి. ఇదే గాంధీ చూపిన మార్గంలోని అసలు వెలుగు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి వస్తుంది. గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేస్తాం, ప్రసంగాలు చేస్తాం, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తాం. అది అవసరమే. కానీ అంతకంటే అవసరమైనది మరొకటి ఉంది. ఆయనను మన జీవితంలోకి ఆహ్వానించడం. మన మాటలో కొంచెం సత్యం, మన ప్రవర్తనలో కొంచెం అహింస, మన హృదయంలో కొంచెం కరుణ, మన చేతల్లో కొంచెం సేవ, మన ఆలోచనల్లో కొంచెం మానవత్వం, ఇవి పెరిగితే అదే గాంధీజీకి నిజమైన నివాళి. గాంధీజీని చరిత్రలో వెతకటం కాదు, మన నిర్ణయాల్లో వెతుకుదాం. ఆయనను విగ్రహాల్లో మాత్రమే చూడటం కాదు, మన ప్రవర్తనలో చూపుదాం. ఆయనను పుస్తకాల్లో మాత్రమే చదవడం కాదు, మన జీవితంలో ఆచరిద్దాం. ఎందుకంటే గాంధీజీ ఒక కాలానికి చెందిన వ్యక్తి కావచ్చు, కాని సత్యం ఏ కాలానికైనా అవసరమే, అహింస ఏ సమాజానికైనా అవసరమే, మానవత్వం ప్రతి తరానికి అవసరమే. అందుకే ఈ గాంధీ జయంతి రోజున మనలో మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఒక అబద్ధాన్ని వదిలేద్దాం, ఒక ద్వేషాన్ని తగ్గిద్దాం, ఒకరిని క్షమిద్దాం, ఒక మంచి పని చేద్దాం, మన చుట్టూ ఉన్న జీవితంలో ఒక చిన్న వెలుగు పంచుదాం. ఎందుకంటే ఒక దీపం వెలిగితే చీకటి కొంచెం తగ్గుతుంది, ఒక మనిషి మారితే ఒక కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది, ఒక సమాజం మారితే దేశం మారుతుంది. అలాంటి మార్పుకు దారిచూపే సత్యం అనే వెలుగు, అహింస అనే మార్గం, మానవత్వం అనే లక్ష్యం మన ముందు ఉన్నంతకాలం గాంధీజీ చూపిన కాంతిరేఖ ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. గాంధీజీని స్మరించుకోవడమంటే ఆయన చిత్రం ముందు తలవంచడం మాత్రమే కాదు, ఆయన చూపిన మార్గంలో మనం ఒక్క అడుగు ముందుకు వేయడం. అదే ఆ మహాత్మునికి మనం అర్పించగలిగే అత్యంత విలువైన నివాళి. ఇదే గాంధీ చూపిన కాంతిరేఖ.

0: మీరింతవరకు గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ వ్యాఖ్యానం శ్రీ ఎస్ఎం భాషాగారు. ఇప్పుడు విందాం దార్శనిక భారత్. ఈ అంశంపై కొన్ని వివరాలను శ్రీమతి జి శైలజకుమారి గారు వినిపించగా.
1: శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను గురించిన ప్రత్యేకమైన కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారత మండపం గురించిన విశేషాలను తెలుసుకుందాం. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్మించిన భారత్ మండపం ప్రపంచస్థాయి సమావేశాలను నిర్వహించే భారత సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 2023 జులై 26న ప్రారంభమైన ఈ ప్రదర్శన సమావేశాల కేంద్రం ప్రారంభమైన సమయంలో దేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది. భారత్ మండపం కేవలం ఒక భవనం కాదు. భారతదేశం ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, వాణిజ్య సామర్థ్యాలను ప్రపంచానికి

0: పరిచయం చేసే వేదిక. అంతర్జాతీయ సదస్సులు, వాణిజ్య ప్రదర్శనలు, పారిశ్రామిక కార్యక్రమాలు, పెట్టుబడి సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగల వేదిక. దాదాపు 7,000 మంది కూర్చునే సమావేశ మందిరాలు, 3,000 మంది సామర్థ్యం కలిగిన యాంపీ థియేటర్ వంటి సదుపాయాలు భారీస్థాయి జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభమైన కేవలం 2 నెలల్లోనే భారత్ మండపం G20 శిఖరాగ్ర సమావేశానికి వేదిక కావటం దాని అంతర్జాతీయ ప్రాధాన్యతను చాటిచెప్పింది. జాతీయ అభివృద్ధిలో ప్రాధాన్యత విషయంలో ఇలాంటి ప్రపంచస్థాయి కన్వెన్షన్ ఎగ్జిబిషన్ కేంద్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దోహదం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపై కలిసే అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా వాణిజ్య సంబంధాలు, పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి వంటి అంశాలకు ఊతం లభిస్తుంది. అంతేకాదు, పెద్ద అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించబడినప్పుడు హోటళ్లు, రవాణా, ఆతిథ్య రంగం, ఈవెంట్ మేనేజ్మెంట్, భద్రత, పర్యాటకం వంటి అనేక అనుబంధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. తద్వారా ఒక మౌలిక వసతి ప్రాజెక్టు ప్రభావం దాని ప్రాంగణానికే పరిమితం కాకుండా విస్తృత ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. భారత్ మండపం పేరుకు కూడా ప్రత్యేకమైన చారిత్రక సాంస్కృతిక నేపథ్యం ఉంది. ఇది బసవేశ్వరుడి అనుభవ మండపం నుంచి ప్రేరణ పొందింది. వివిధ ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలను ఒకే వేదికపై చర్చించే సంప్రదాయానికి అనుభవ మండపాన్ని తరచుగా ప్రతీకగా పేర్కొంటారు. భవనం ఆకృతి కూడా శంఖం రూపాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. భారతీయ సంప్రదాయంలో శంఖం శుభారంభానికి ప్రతీక. అందువల్ల భారత్ మండపం నిర్మాణ రూపకల్పనలో ఆధునిక వాస్తుశిల్పంతో పాటు భారతీయ సాంస్కృతిక భావనను కూడా కలిపే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకప్పుడు అంతర్జాతీయ సమావేశాల కోసం ప్రపంచంలోని ఇతర నగరాల వైపు చూసిన భారత్ ఇప్పుడు ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులకు ఆతిథ్యం ఇచ్చే స్థాయిలో తన మౌలిక వసతులను నిర్మించుకుంటోంది. అందుకే భారత్ మండపం ఒక సమావేశ కేంద్రం మాత్రమే కాదు, భారతదేశం ప్రపంచ ఆర్థిక, దౌత్య, వాణిజ్య, సాంకేతిక వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నదానికి ఒక ఆధునిక ప్రతీక.
1: మీరింతవరకు శ్రీమతి జి. శైలజకుమారి గారి మాటల్లో దార్శనిక భారత్ వివరాలను విన్నారు.

ఇప్పుడు విందాం. భాగవత కథాసుధా 10వ స్కందం 4వ అధ్యాయం 4వ భాగం వినిపిస్తున్నవారు ఆచార్య హేమలత గారు.

గంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకు. భక్తజన కల్పతరువు శ్రీకృష్ణ భగవానునకు వినతులనర్చి భాగవత దశమస్కంధం ఉత్తర భాగపు కథాసుధలోని 4

భాగాన్ని ఆస్వాదించి అనుభవిద్దాం. ఒకనాడు శ్రీహరిపుత్రులు ప్రజుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మున్నగువారు ఉద్యానవన విహారం చేసి దాహముగొన్నవారై నీటికై వెతకుచుండగా ఒక నీరులేని పాడుపడిన బావి కనిపించింది. అందులో కొండంత పెద్ద శరీరంతో ఒక ఊసర వెళ్లి ఉంది. వారు ఆశ్చర్యపోయి దానిని బయటకి తీద్దామని పెద్ద తాళ్లు తెచ్చి బలవంతులైన వారంతా ప్రయత్నించారు. కాని లాభం లేకపోయింది. వారు పోయి శ్రీకృష్ణునితో ఈ విషయం చెప్పారు. శ్రీహరి విస్మితుడై పోయి చూచి ఒక గడ్డిపోతను తీసినంత అవలీలగా ఎడంచెత్తో ఆ ఊసర వెళ్లిని బయటకి తీసి పడేశాడు. వెంటనే ఆ ఊసర వెళ్లి బంగారు మేనిచాయతోడి ఒక పురుషునిగా మారింది. కృష్ణుడు సర్వమూ తెలిసినవాడైనా అక్కడి జనము తన కుమారులు తెలుసుకొందుటకై ఆ పురుషుని ఇలా అడిగాడు. నీ విషయం చాలా ఆశ్చర్యంగా ఉన్నదే. ఇంత మహనీయమూర్తివి, నీకు ఏ కారణంగా ఈ ఊసరవెల్లి రూపం వచ్చింది చెప్పు అన్నాడు. కృష్ణుని పాదముల చెంత మోకరిల్లి అతడిట్లా చెప్తాడు. విశ్వసంవేద్యుడవైన ఓ పరమపురుష, ఈ సకల ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా. అయినా నీవు నా చేత నా కథను చెప్పించదలుచుకున్నావు కాన చెప్తాను, విను. నేను ఇక్ష్వాకు వంశస్థుడను, నృగుడు అను భూపాలుడను. దీనులను పోషించు చతురంత భూభరణ సామర్థ్యుడనై శ్రీమంతుడను కీర్తిమంతుడనుగా ఉండినాను. ఆత్మస్థుతి పాపమని తెలిసినా చెప్పాలి కనుక చెప్తున్నాను. నక్షత్రాలను, ఇసుక రేణువులను, సముద్రంలోని నీటిబొట్లను లెక్కపెట్టవచ్చునేమో కాని నేను బ్రాహ్మణ సమూహానికి దానమిచ్చిన గోవుల్ని బ్రహ్మ కూడా లెక్కించలేడు. అందున అవి సామాన్యమైన గోవుల, బంగారు కొమ్ములు, గిట్టలు కలిగిన తొలిచూలు పాడియావులు. ఇంకా నా దానగృహీతలైన బ్రాహ్మణులెటువంటి వారనుకున్నావు? వేదపాఠములు చెప్పుచూ విహిత కర్మలనుసరించు పేద గృహస్థులు. అట్టి అర్హులైన బ్రాహ్మణులకు సదక్షిణంగా గోదానం ఇచ్చాను. అంతేకాదు భూదానం, హిరణ్యదానం, రత్న నివాస రథ హస్తి వాజి కన్యా సరస్వతి వస్త్ర తీల కాంచన రజత శయ్యాది బహువిధ దానములు అనేకంగా చేసి ఉన్నాను. పంచమహాయజ్ఞములు చేశాను. బావులు తటాకాలు త్రవ్వించాను. ఉద్యానవనములు నిర్మింపచేశాను. ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు కశ్యపుడు అనే బ్రాహ్మణునకు నేను దానమిచ్చిన గోవు తప్పించుకుని వచ్చి నా ఆవుల మందులో కలిసింది. నాకు ఆ విషయం తెలియక ఇంకొక బ్రాహ్మణునకు మరల దానిని ఇయ్యగా ఆ బ్రాహ్మణుడు దానిని తోలుకొని పోతూ ఉన్నాడు. అంతకుముందు ఆ ఆవును దానం తీసుకున్న కశ్యపుడు అది చూచి రోషంతో ఆ రెండవ బ్రాహ్మణునితో, నీవు నా ఆవును దొంగిలించుకుపోతున్నావేమి అని పోట్లాటకు దిగినాడు. రెండవ బ్రాహ్మణుడు, ఇదేమి, ఇప్పుడే రాజు నాకు దీనిని దానమిచ్చాడు, నీది అందువేమి అన్నాడు. ఇద్దరికీ పెద్ద వివాదం జరిగి తీర్పుకై నా దగ్గరకి వచ్చారు. కశ్యపుడు, రాజా, ప్రజలు అధర్మవర్తనులు కాకుండా చూడవలసిన వాడవు కదా నీవు. నాకు దానమిచ్చిన ఆవును మళ్లీ ఇంకొక బ్రాహ్మణునకిచ్చదవా? ఇదెక్కడి న్యాయం? నీవు ఒక వంక దాతవు, మరి ఒక వంక అపహర్తవు అని నిందించాడు. అజ్ఞానపూర్వకంగా ఇది జరిగిందే కాని నేను తెలిసి చేయలేదు. ఈ ఆవుకి బదులుగా ఇంకొక 100,000 గోవులనిస్తాను, దీన్ని విడిచిపెట్టు అని అడిగాను. అయినా అతడు ఒప్పుకోలేదు. మొదట నాకిచ్చిన ఆవే కావాలి అని పట్టుపెట్టాడు. పోనీ రెండవ బ్రాహ్మణుడు అంగీకరిస్తాడేమో అని ఆయన్నే అడిగి చూచాను. అతడు ససేమిరా నాకు అదే ఆవు కావాలి అని చెప్పి వెళ్లిపోయాడు. ఏమీ చేయగలిగింది లేక ఊరకున్నాను. కొంతకాలం గడిచింది. నా అంత్యకాలం సమీపించింది. యమకింకర్లు నన్ను తీసుకొని పోయి యమధర్మరాజు ఎదుట పెట్టారు. అతడు, మనుజేంద్రోత్తమా,

మును దుష్కర్మ ఫలంబు పొంది పిదపన్ పుణ్యానుబంధంబులైతను సౌఖ్యంబుల పొందు పద్మజుని ఆజ్ఞన్ త్రువగా వచ్చునే అని భూలోకానికి త్రోయించాడు. నే చేసిన ఆ కొద్ది తప్పు మూలంగా నికృష్టమైన ఈ ఊసరవెల్లి రూపం వచ్చింది. జీవులకు చేసిన పుణ్యమైనా పాపమైనా అనుభవించితే తప్ప ఊరకపోవు. సమస్త పాపహరమైన నీ పాదారవింద దర్శన ఫలితంగా ఈనాడు నా దుర్దశ తీరి నిర్మలుడనైనాను. ఓ అప్రమేయ ముకుంద, నిన్ను చూడగలిగి నేను అఖిల సౌఖ్య పదవులు పొందాను అని గోవిందునికి ప్రణమిల్లి శ్రీహరిపై భక్తిని తానెప్పటికీ కలిగి ఉండినట్లుగా అనుగ్రహింపుమని ప్రార్థించి స్వర్గానికి వెళ్లిపోయాడు నృగుడు. శ్రీకృష్ణుడు అచ్చటి రాజులతో, బ్రహ్మజ్ఞానులైన అవనీసురుల విత్తమును ఎవ్వరూ అపహరించరాదు, అది అగ్నికీల వంటిది.

బ్రహ్మ విద్యా సంపన్నులైన వారు దుఃఖించినచో ఆ దుఃఖకారకుడైన దేశాధిపతి కుంభీపాక నరక ప్రాప్తిని పొందును అని చెప్పి తన నివాసమునకు వెళ్లాడు. ఈ కథాకథనం తరువాత శుకుడు పరీక్షిత్తుతో బలరాముని గురించి చెప్తాడు. ఒకనాడు బలభద్రుడు బంధువులను చూడాలి అనే కోరికతో వ్రేపల్లెకు పోయి అక్కడ గోపగోపాంగనలతో సత్కరింపబడి నందయశోదలకు నమస్కరించి దీవెనలందాడు. గోపికల మనస్సులో గోపికా మానసచోరుడే ఉన్నాడు. అతడు తమను తలుచుకుంటున్నాడో లేదో అనే చింత వారిని ఎప్పటినుండో బాధిస్తోంది. కుశల ప్రశ్నలైన తరువాత కృష్ణుని విషయమై ప్రస్తావించి ఆ గోపికలు, హలధరా, నీ సహోదరుడు ఉదంచిత కంజ విలోచనుండు సల్లలిత పురాంగనా జన విలాస విహార సమగ్ర సౌఖ్యముల్ కలిగి సుఖించునే మమున్ ఒకనొకవేళనయే ని బుద్ధిలో తలచునో నూతన ప్రియల దార్కొని ఏమియూ పల్కకుండునో అంటారు. ఈ కృష్ణుడెంతటి ప్రేమరహితుడయ్యా బలభద్ర! తల్లిదండ్రులను, మిత్రులను, బంధువులను అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయాడే! తనను నమ్ముకున్న వారినట్లు విడువవచ్చా? మాకిన్ని మాయమాటలు చెప్పాడు, అన్నీ మర్చిపోయాడు కాబోలు. ఇలా మమ్మల్ని మోసం చేసినవాడు తమని కూడా అలాగే చేస్తాడని తెలియక ఆ మధురాపుర స్త్రీలు పాపం బేలలై అతన్ని నమ్మారా అంటూ కృష్ణతాదాత్మ్యభావం కలవారై శోకించారు. బలరాముడు కృష్ణుని సందేశాన్ని వారికి చెప్పి ఊరడించి వ్రేపల్లెలో 2 నెలలు గడిపాడు. ఒకనాడతడు వనంలో విహరిస్తూ యమునానదిలో స్నానం చేసే కోరిక కలిగి యమునను రమ్మని పిలువగా ఆ కాళింది ఇతడు మదిరాపానమత్తుడులే అని నిందించి అశ్రద్ధ చేసి వెళ్లలేదు. బలరాముడు కోపించి, నేను పిలిచిన రావా, ఇప్పుడే నా నాగలితో నిన్ను 100 భాగాలుగా చీల్చివేస్తాను అని నాగలి ఎత్తగా అది ఆ నది భయభ్రాంతయై స్త్రీరూపధారిణియై వచ్చి నమస్కరించి, బలరామా ఘనబాహ, నీ అతుల శుంభద్విక్రమం భంగనల్ తెలియంజాలిడివరే, ఈ అఖిల ధాత్రి భార ధౌరేయ నిశ్చల సత్తుండగు కుండలీశ్వరుడు నుంచర్చింప నీ సత్కళా కలితాంశ ప్రభవుండు నీ గురుభుజా గర్వంబు సామాన్యమే అని స్తుతించి శరణు వేడింది. యదునందనుడు పూర్వమార్గవై చనుము అని కాళిందిని కరుణించి జలకేళి సల్పి ఆ నదీలలామచే వివిధ బహుమాన సత్కారములనందినాడు. పౌండ్రకవాసుదేవుని కథను శుకమహర్షి ఇలా చెప్తాడు. కరూష దేశాధిపతి పౌండ్రకుడు. ఇతడు పౌండ్రకవాసుదేవుడని కూడా పిలువబడతాడు. మదోన్మత్తుడై అతడొకనాడు తన దూతను కృష్ణుని చెంతకు పంపి, అవనిని రక్షించుటకు వాసుదేవుడనే పేరుతో నేనుండగా సిగ్గులేక నీవు నా పేరును నా చిహ్నములను ధరించి తిరుగుతున్నావేలా? గొల్లవాడికి నీకింత పంతమెందుకు? ఇక నుండి అయినా నా చిహ్నములను విడిచిపెట్టి నన్ను సేవించి బ్రతుకు, లేనిచో యుద్ధమునకు సిద్ధము కమ్ము అని చెప్పించాడు. కృష్ణుడా సందేశం విని నవ్వుకొని తన సమాధానంగా, వినరా, మీ నృపుడన్న చిహ్నములు నేవే వచ్చి ఘోరాజిలో తన మీదన్ వెసవైవ కంకముఖ గృధ్రవ్రాతముల్ముగగా అనిలో దర్పముదూలి కూలి వికలంబై సరమేయాళికిన్ అనయంబున్ అశనంబవయ్యదనుము ఏన్ అన్నట్లుగా వనితోన్ అని చెప్పి పంపించాడు. దారుకుడు సిద్ధం చేసి తెచ్చిన రథమెక్కి కృష్ణుడు కాశికానగరానికి పోయినాడు. పౌండ్రకుడు 2 అక్షౌహిణుల సైన్యంతో, తన మిత్రుడైన కాశికాధిపతి 3 అక్షౌహిణుల సైన్యంతో తోడురాగా యుద్ధానికి వచ్చాడు. చక్ర గదా శంఖ శార్ంగాది సాధనములతోనూ, కృత్రిమ కౌస్తుభంతోనూ, పీత కౌశేయ వస్త్రంతోనూ నటునివలే ఉన్న పౌండ్రభూపతిని చూచి శ్రీకృష్ణుడు నవ్వుకొన్నాడు. ఇరుపక్షాలకు జరిగిన యుద్ధంలో ధనుజభంజనుడైన దామోదరుడు పౌండ్రుని సైన్యములను ఉరుమాడినాడు. సంగరభూమి ఘోరరూపు దాల్చింది. పౌండ్రుని చూచి కృష్ణుడు, ఓరి దురాత్మ, ఎద్దు మదించి ఆబోతుపై రంకవేసినట్లు దూతను పంపి ఆక్షేపించితివిరా? నా చిహ్నములు విడువుమని అంటివి కదా, అట్లేలే, నిప్పులు కక్కు ఆ ఆయుధములు నీపైనే విడిచెదనులే అంటూ వాని రథమును సారథిని త్రుంచి వాని శిరసును ఖండించినాడు. పౌండ్రుడు వజ్రాయుధం దెబ్బకు కూలిన శైలేంద్రుని వలె నేలకూలినాడు. తరువాత కాశీరాజు శిరసును కూడా ఖండించి కాశీపురిలో పడివేసి మురాంతకుడు తన పురమునకు తిరిగి వెళ్లినాడు. కృష్ణుని చిహ్నములనే ధరించి ఎల్లప్పుడూ హరినే తలంచుతున్న కారణంగా పౌండ్రకునికి ముక్తి లభించింది. కాశీరాజు పుత్రుడు సుదక్షిణుడు అనువాడు
తండ్రికి పరలోక విధులు నిర్వర్తించి చక్రపాణిని ఎట్లయినా జయించవలెను అని దానికి ఉపాయాన్ని చెప్పుమని తన పురోహితుని అర్థించాడు. పురోహితుని సలహాపై పరమేశ్వరుని కడకు పోయి

నమస్కరించి పూజించి తన జనకుని చంపిన గోవిందుని గెలుచు విధమును చెప్పుమని ప్రార్థించాడు. ఋత్విజులతోనూ బ్రాహ్మణులతోనూ కూడి అభిచార హోమం చేసినచో అగ్నిదేవుడు అతని కోర్కెను తీర్చగలడని శంకరుడు అనుగ్రహించాడు. సుదక్షిణుడు అట్లే ఆచరింపగా రాగివర్ణపు వెండ్రుకలు, పొడుగైన కోరలు, నిప్పులు కక్కు కళ్ళు, ముడివడు కనుబొమలు, జేవురించిన మొగంతో రౌద్రాకారమున కృత్యా అను ఒక శక్తి ఆ అగ్నిగుండం నుండి వెలువడింది. రక్తవర్ణపు నాలుకతో, అగ్నికీల వంటి శూలంతో లోకభయంకరంగా అరుస్తూ నగ్నవేషయ్యై ద్వారకాపురికి అర్దించింది కృత్య. ఆ పురజనులు భయవిహ్వలులై సుధర్మాస్థానంలో ఉన్న కృష్ణునికడకేగి ఆ విషయం చెప్పారు. జగదంతరాత్ముడైన అతడు దాని వృత్తాంతం తెలిసి వెంటనే తన ప్రక్కనే ఉన్న చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. భీమమై బహుతీవ్రధామమై హతరిపుస్తోమమై సుమహితోద్దామమగుచు చండమై విజిత మార్తాండమై పాలితాజండమై విజయప్రకాండమగుచు దివ్యమై నిఖిల గంతవ్యమై సుజన సంభావ్యమై సద్భక్త సేవ్యమగుచు నిత్యమై నిగమ సంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్జిత దైత్యమగుచు విలయ సమయ సముద్ధూత విపుల భాస్వదళిక లోచన లోచనానల సహస్ర ఘటిత పటు సటా జ్వలిక చటుల సత్వభయద చక్రంబు కృత్యపై పంపెశౌరి. సకల దేవతలు చేయుచున్న జయ జయ నినాదంతో అనంత తేజస్సుతో ప్రకాశించు ఆ సుదర్శనం కృత్యను గెంటివేసి వెంబడించింది. కృత్య కాశీని ప్రవేశించి ఋత్విక్కులతో సహా సుదక్షిణుని దహించి వేసింది. భగవంతునితో విరోధించి క్షుద్రశక్తుల సహాయం అర్థించినచో ఆ శక్తి భగవంతుని ఏమీ చేయజాలకపోగా అది ఓడింపబడి తిరిగి ఆ అర్థించిన వారినే నాశనము చేయునని కాబట్టి భగవంతుని శరణుజొచ్చి వినమ్రులమై ప్రార్థింపవలనే కాని భగవద్విరోధము కూడదని ఇందలి సందేశం. వాసుదేవాగ్రజుడైన బలరాముని చరిత్ర కూడా కృష్ణచరితం వలనే పునీతమైనది. శుకమహర్షి బలరాముడు ద్విజుడనే వానరమును సంహరించిన విషయాన్ని చెప్తున్నాడు. సుగ్రీవుని స్నేహితుడు మైందుడు, అతని సహోదరుడు ద్విజుడు నరకాసురునికి స్నేహితుడు, గొప్ప అహంకారి. మిత్రుని శత్రువు తనకు శత్రువు కదా. నరకాంతకుడైన శ్రీకృష్ణునిపై అతనికి పగ కాబట్టి యాదవరాజ్యంలోని జనపదాలను దహించి అతడి ఉద్యానవనాలను సరస్సులను చిందరవందర చేసి పశువుల మందలను బాధించి సౌధాలను చీకాకు చేసి బాధిస్తూ ఉండేవాడు. అంతేకాదు స్త్రీపురుషులను ఎత్తుకొనిపోయి పర్వతగుహల్లో పెట్టి వాకిలి మూసేసేవాడు. ఒకరోజు రైవతకాద్రి గుహలలోనికి పోయి అక్కడ పాచికలాడుతున్న లలిత వినీల వస్త్రుని విలాసవతీయుతున్ చంద్రచంద్రికా కలిత మహోన్నతాంగు మణికాంచన దివ్య విభూషణోన్నతున్ విలసిత వరుణీ సమద విహ్వలలోచనున్ గంచే సీర నిర్దళిత రిపుక్షితీశ నిజధామునిన్ రామునిన్ కమపాలునిన్ చూచి ఆ సమీపంలోని ఒక చెట్టు నెక్కి వెక్కిరించుట, పండ్లు కొరికి పడవేయుట మొదలైన కోతిచేష్టలతో విసిగించాడు. బలరాముడు కోతిజాతి ఇంతేలే అనుకుని అదల్చుటకై ఒక రాయి దానిపై విసిరివేశాడు. ద్విజుడు నవ్వి బలరాముని పానపాత్రను ఎత్తుకుని చెట్టుపైకెక్కి కింద పారేసి పగులగొట్టాడు. అతని వస్త్రాలు చింపాడు. దానితో కోపోద్రిక్తుడైన సిరి ముసలమును హలమును ధరించి ప్రళయకాలు నివలే ద్విజుని పైకి పోయాడు. వానరుడు అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టును పెకలించి బలరాముని నెత్తిపై గట్టిగా కొట్టాడు. అప్పుడు బలుడు ఉరవడి దండతాడిత మహోరఘుభంగి కడంగి వీరసాగరమన నేర్చి హేమ కటకంబుల నొప్పు సునందనామ భీకర ముసలంబునన్ ద్విజు కంఠము వ్రేసినన్ పొల్చేవాడు జగురుగల కొండ చందమున కోయని అర్చి సురల్ నుతింపగన్. ద్విజుడు మూర్ఛపోయి కొంతసేపటికి తెలివినంది మళ్లీ ఒక చెట్టుతో కొట్టగా అతడు దానిని పిప్పిపిప్పి చేశాడు. ఈ విధంగా చెట్లు పెరిగి యుద్ధం చేయగా చేయగా అక్కడ చెట్లే లేకుండా అయింది. ఇంకా శిలలు కనిపించాయి. వాటితో యుద్ధం చేశాడు ప్లవంగుడు, వాటిని పొడిపొడి చేశాడు హలాయుధుడు. కొంతసేపటికి బలుడు ఆయుధాలను విడిచిపెట్టి వానరుని మెడను తన బలిష్టమైన చేతులతో బిగించి గ్రుడ్లు వెళ్లుకు వచ్చేట్లు నెత్తురు కక్కుకునేట్లు నులిమి చంపివేశాడు. బలరాముని ఆ వీర విహారానికి వనసమేతంగా పర్వతాలు కదిలిపోయాయి. భువనకంటకుడైన ఆ దుష్టమర్కట సంహారం చేసినందుకు దేవతలాతనిపై పుష్పవర్షం కురిపించారు. సకల జనులు పరమానందం పొందారు. బలరాముని వీరచరిత్రను గూర్చి ఇంకా చెబుతూ శుకుడు ఇంకొక వృత్తాంతం చెప్తాడు. దుర్యోధనుని కూతురు లక్షణ అను కన్య.

ఆమె వివాహ సందర్భంలో కృష్ణుని పుత్రుడు సాంబుడు వచ్చి బలసాహసాలు ప్రదర్శించి ఆమెనెత్తుకొని పోతూ ఉండగా కౌరవులతన్ని బంధించాలి అనుకున్నారు. కర్ణ శల్య భూరిశ్రవ యజ్ఞకేతు సుయోధనాదులు యోధానుయోధులు రథారూఢులై అతన్ని వెంబడించారు. జాంబవతీనందనుడైన సాంబుడు యుద్ధానికి తలపడ్డాడు. కౌరవులతన్ని చుట్టుముట్టి హిమవత్పర్వతాన్ని మంచు కప్పినట్లు బాణాలతో కప్పివేశారు. సాంబుడు బాహాబలంతో ఆ బాణాలను విచ్ఛిన్నం చేయగా దేవతలు తూర్యములు మ్రోగించారు. కౌరవులు మహోగ్ర సంగర ఉదార పరాక్రమ ప్రకట దర్పకులు అసంఖ్యాకులు అయినా ఒక్కడై నిలిచిన సాంబుని వేలుకూడా వంచలేకపోయారు. దాంతో చింతాక్రాంతులై వారందరూ ఒక్కసారిగా ఆ బాలుని చుట్టుముట్టి అతని రథాన్ని చాపమును త్రుంపి గుర్రాలను సారథిని చంపి చివరికి ఏదో విధంగా సాంబుని బంధించారు. అలా పట్టుకుని లక్షణతో పాటుగా అతన్ని హస్తినాపురానికి తీసుకునిపోయారు. నారదుని వలన జాంబవతేయుని నిర్బంధ విషయం సమస్తము విని కౌరవులను ఉక్కడగించుటకు ఉగ్రసేనుని అనుజ్ఞ పొంది ద్వారకలోని ఎదుసైన్యం బయలుదేరింది. బలరామునికి దుర్యోధనునిపై శిష్యవాత్సల్యం ఎక్కువ. అతడు ఆలోచించి, ధార్తరాష్ట్రులు మనకు బంధువులు, కావలసినవారు, వారితో యుద్ధం మంచిది కాదు అని వారిని ఆపి కొందరు వృద్ధులను శ్రేయోభిలాషులైన బ్రాహ్మణులను తీసుకుని హస్తినాపురానికి వెళ్లి ఊరి బయట ఉద్యానవనంలో ఉన్నాడు. కౌరవులకు కార్యబోధనం చేయడానికి ఉద్ధవుని పంపించాడు. ఉద్ధవుడు కౌరవులకడకు పోయి ధృతరాష్ట్ర ద్రోణ భీష్ములకు నమస్కరించి తాళాంకుడు హస్తినగర సమీప ఉపవనంలో విడిసి ఉన్నాడు అని చెప్పగానే వారు అర్ఘ్యపాద్యాదులు కానుకలు తీసుకుని పోయి సమర్పించి ధేనువునిచ్చి సత్కరించారు. కుశల ప్రశ్నల అనంతరం బలరాముడు వారితో, మీరు అనేకులు యోధులు చుట్టుముట్టి ఒక్క బాలుని బంధించుట తప్పు, అయినా బంధుహితుడైన మా రాజు ఉగ్రసేనుడు మీ తప్పును క్షమించి నాతో వార్త పంపించాడు. మా రాజు ఆజ్ఞ ప్రకారం సాంబుని విడిచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నాడు. దానితో అసలే దురభిమాని అయిన దుర్యోధనుడు, ఆహా, కాలం విపరీతంగా ఉన్నదే, కాలికి తొడిగే చెప్పులు నెత్తికెక్కాయన్నట్లు ఏదో బంధువులు కదా అని గౌరవిస్తే మీ రాజు ఆజ్ఞకు మేము లోబడి ఉండాలా? మేము బంధుప్రీతితో ఇచ్చిన చనువు కారణంగా రాజచిహ్నాలన్నీ మీ యాదవులకు అమెరినాయి. మనవారు కదా అని మేము చూచీ చూడనట్లు ఊరుకుంటే మీరేదో పెద్ద రాజుల వలే గర్విస్తున్నారు. పాములకు పాలు పోసినట్లయింది. భీష్మద్రోణాది వీరులకు లోబడ్డవానిని దేవేంద్రుడైనా విడిపించలేడు. మీరు విడువుమని చెప్పేవారు మేము వినేవారమునా అంటూ దిగ్గన లేచి వెళ్లిపోయాడు. ఈ మాటలు విని ప్రళయభానుని వలె మండిపడ్డాడు బలరాముడు. కోపారుణిత నేత్రుడై యాదవ వృద్ధులతో, ఈ కౌరవులు రాజ్యధన మదాంధులు. వీరు సామోపాయం చేత చక్కబడరు. బోయవాడు పశువుల్ని తోలినట్లు భుజా విజృంభణంతోనే వీరి పని పట్టాలి. యదువీరులు, దామోదరుడు అప్పుడే యుద్ధ సన్నద్ధులవగా నేనే అనవసరంగా బంధువాత్సల్యం చేత వారించాను. ఓహో, వారిచేత చలవతో మాకు రాజ్యం వచ్చిందా? ఏ

వద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మి, ఏ దేవు చారు సమిద్ధ కళాంశ సంభవులము పద్మజ భవులు నేను. అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుడు పంపుసేయంగ నొప్పు ఉగ్రసేనుని రాజ్య సమగ్ర గరిమంతయును తార ఇచ్చినదట తలంప అని బలరాముడు కృష్ణావతార రహస్య జ్ఞానం కలవాడు కానా ఏ దేవుని పాదధూళిచే ఎంతటి ప్రసిద్ధ తీర్థములు కూడా పవిత్రములగుతున్నవో అట్టి కృష్ణ భగవానుని మూలమున అమరిన రాజచిహ్నములు పొందుటకు యాదవులు అర్హులు కారట. ఎంత మతాంధుడి మనుజాధముడైన దుర్యోధనుడు, వారు తలలు మేము పాదుకలమున చూచెదను, ఈ భూమిని కౌరవరహితంగా చేసి తీరెదను అని హస్తినాపురం ఒకవైపున తన నాగటి కొనతో ఎత్తి గంగా ప్రవాహమున పడవేయబోయినాడు. అప్పుడు ఆ పురం నీటిలో అల్లల్లాడు నావవలే ఊగిపోయి పురజనులందరూ వణకి మొరపెట్టుకోగా ఆ మహోత్పాతమునకు బలరాముని కోపమే కారణము అని తెలుసుకుని తత్ప్రతీకారం ఎరుగని వారై కౌరవులు భీష్మాదులు బలరాముని కడకు పరిగెత్తి వచ్చి శరణు వేడినారు. లక్షణాకన్యతో పాటు సాంబుని అతనికిచ్చి దండప్రణామములు చేసి, నీ మహిమలెరిగి పొగడగనేమెంత వారము అఖిల నేతవు త్రిజగత్క్షేమం కరుడవు సుమతివి తామసులము మమ్ము కావదగుహలపాణి అని ప్రార్థించారు. అవ్యయుడవు సర్వభూతాత్మకుడవు సర్వశక్తిధరుడవు శాశ్వతుడవు విశ్వకరుడవు విపుల కీర్తివీ అయిన నిన్ను నుతింప బ్రహ్మకైన తరమా అని వినుతించిన బలరాముడు ముదితాత్ముడై వారికి అభయమొసగి, మీరు చేసిన అవినీతి

0: ఇంత చేసి తినే కాని ఇంక భయము లేదు పొండు అని పంపివేసినాడు. ఈ కారణంగానే ఇప్పటికిని హస్తినాపురం దక్షిణ భాగమున కొంచెం ఎత్తుగా ఉండి ఉత్తర భాగం కొంత కృంగి ఉన్నదట. కొడుకును కోడల్ని తీసుకుని బలరాముడు ఆనందంగా ద్వారకకి పోయి అక్కడ వారికి జరిగిన వృత్తాంతమంతా చెప్పినట. తమోగుణంతో అహంకారంతో ధనమదాంధులై నోటికి వచ్చినట్లు మాట్లాడినచో అనర్ధములే కలుగునని, మహాత్ములను మంచివారిని నొప్పించరాదని ఈ వృత్తాంతం తెలియజేస్తోంది. శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానంతరం 16,000 సుందరులను ఒక్కనాడే అందరనూ అన్నిరూపులై పరిణయమాడినని విన్న నారద మహర్షి అతని దివ్య విభవమును చూచుటకై ద్వారకకు వచ్చి కోటలో ప్రవేశించి అంతఃపురములో ఉన్న 16,000 భవనములలో ఉన్న విలాసినీ సహస్రములను పద్మలోచనుని చూచినాడు. తన పాదములను కడిగిన తీర్థంతో ముల్లోకాల్ని పవిత్రము చేసే పరమాత్ముడు ఆ ముని పాదములు కడిగి ఆ పదతీర్థమును శిరసున ధరించి మహర్షిని ప్రశంసించినాడు. నారదుడు భక్తిపరవశుడై, ఆర్తబంధవుడవు, దయాద్రమతివి కానా ఇట్లనుచున్నావు? దుష్టనిగ్రహార్థము అవతారమెత్తిన నీవు సంసార సాగరోత్తారుణుడవు. అవ్యయానంద ప్రదము మోక్షదాయకము అయిన నీ పదధ్యానమును సదా ఆత్మలో నిలుపుకొనగలుగునట్లు ఆశీర్వదింపుము అని వేడి అచటి నుండి కదలి ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క రీతిగా ఉన్న కృష్ణుని చూచి ఆ హృషీకేశుని యోగమాయా ప్రభావమునకు ఆనందించినాడు. బ్రహ్మేంద్రాదులకును తాపసులకును కూడా తామరసాక్షిని మాయ తెలుసుకునుట సాధ్యం కాదు. తద్భక్తి సుధా మాధుర్యమును అనుభవించు ధన్యులు మాత్రమే భగవల్లీలలను అర్థం చేసుకోగలరు అని నారదుడు భావిస్తూ ఆ పరమాత్మని మూర్తి ధ్యాన నిమగ్నుడై హరిస్తుతి పరాయణుడు అయినాడు. ఓం తత్సత్.
1: మీరింతవరకు భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం 4వ భాగం విన్నారు. వినిపించిన వారు ఆచార్య హేమలత గారు. చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొందరు అజ్ఞాత స్వాతంత్ర వీరుల వివరాలు. శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు 1869 ఇదే రోజున అప్పటి బ్రిటిష్ ఇండియాలోని గుజరాత్లో జన్మించారు. న్యాయవాది మరియు రాజకీయవేత్త. దక్షిణాఫ్రికాలో అహింసా పౌరహక్కుల ఉద్యమాన్ని, సత్యాగ్రహ భావనను ప్రారంభించి తన 45వ ఏట భారతదేశానికి తిరిగి వచ్చారు. వలస వ్యతిరేక జాతీయవాదాన్ని సామాన్య భారతీయులకు పరిచయం చేసి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రక్తపాతరహిత ప్రజా ఉద్యమంగా నిలిపారు. గాంధీగారు భారత సమాజంలోని అనేక సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఈయనను మహాత్మా, బాపు, జాతిపిత అని కీర్తిస్తాం. అహింస మరియు ఆత్మశక్తి సూత్రాలను తన ఆయుధాలుగా ఉపయోగించి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాలకు మార్గదర్శకులయ్యారు. దక్షిణాఫ్రికా మరియు భారతదేశం రెండింటిలోనూ ఆ ఈయన అనేక సందర్భాలలో అరెస్టు చేయబడి చాలా సంవత్సరాలు జైలులో ఉన్నారు. గాంధీ జయంతిని ఐక్యరాజ్య సమితి 2007 నుండి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తోంది. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని సెంట్రల్ ప్రావిన్స్లో జన్మించారు. వీరు చిన్నతనం నుండే దేశభక్తి ఉన్న జాతీయవాద నాయకులు. 1921 తన ఉన్నత పాఠశాల రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నందుకు అరెస్టు చేసి జైలులో పెట్టారు. కాని మైనర్ కావడంతో విడుదలయ్యారు. ఆ తరువాత నిరసనగా ప్రభుత్వ పాఠశాల మరియు పాశ్చాత్య తరహా విద్యను మధ్యలోనూ మానేసి కాశీ విద్యాపీఠం నుండి పట్టభద్రులై శాస్త్రి అనే బిరుదును పొందారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ హరిజన సంక్షేమ శాఖలో భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క సామాజిక పునర్నిర్మాణ అభివృద్ది కార్యక్రమాలలో సభ్యునిగా, సామాజిక సంస్కరణలలో చాలా చురుకుగా పాల్గొన్నారు. 1928 మరియు 1942 మధ్య యువ నాయకుడిగా వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు మొదలైన వాటిలో శాస్త్రి గారు అనేకసార్లు అరెస్టు చేయబడ్డారు. ఇవి ఈరోజు చోటు చేసుకున్న అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల వివరాలు. చరిత్రలో ఈరోజు విన్నారు.

0: Prime Minister Narendra Modi paid floral tributes to Mahatma Gandhi at his memorial in Rajghat this morning. On the occasion of Gandhi Jayanti, Prime Minister Narendra Modi has said that Mahatma Gandhi's entire life is a beacon of truth, non-violence, compassion and service. Sharing a social media post, Mr. Modi noted that Bapu's ideals will continue to pave the way for humanity in every era. He wished that the timeless message of Mahatma Gandhi keep guiding the countrymen towards a better society and a Viksit Bharat. President Draupadi Murmu has said Mahatma Gandhi's message of peace and non-violence has become even more relevant in the atmosphere of war and conflict prevailing in many parts of the world. In a message on the occasion of Gandhi Jayanti, President Murmu paid tributes to the father of the nation on his 157th birth anniversary. She said Mahatma Gandhi's life and ideals are widely respected by the global community. Gujarat will host a series of activities to celebrate the birth anniversary of father of the nation, Mahatma Gandhi. Gujarat Chief Minister Bhupendra Patel will attend a prayer meet at Kirti Mandir, the birthplace of Mahatma Gandhi, in Porbandar. Similarly, all-faith prayer will also be organized at the Sabarmati Ashram in Ahmedabad this morning. Large-scale cleanliness drives have also been held across the state. State government has announced a 30% special market incentive support on the production of khadi and polyvastra on the occasion of Gandhi Jayanti. We have more from a correspondent.
1: The decision aligns with Prime Minister Narendra Modi's vision of Khadi for Nation, Khadi for Fashion, Vocal for Local and Har Ghar Swadeshi. This will be effective till 31st of December 2026. The incentive will directly benefit consumers in the form of discounts at authorized Khadi sales outlets. To further encourage the sale of local products during the upcoming festive season, special Khadi exhibition cum sale fairs are also being organized across the major cities in the state. Aparna Khunt, Akashwani News, Ahmedabad.
0: The nation also pays homage to former Prime Minister Lal Bahadur Shastri on his 122nd birth anniversary today. He was born on the 2nd of October 1904 in Pandit Deendayal Upadhyay Nagar, previously known as Mughal Sarai in Uttar Pradesh. As a teenager, he joined India's freedom struggle and participated in the non-cooperation movement in 1921. Following independence, Shastri held several important positions in Uttar Pradesh and later in the Union government. Vice President C.P. Radhakrishnan, Prime Minister Narendra Modi, Lok Sabha Speaker Om Birla and Delhi Chief Minister Rekha Gupta paid tributes to former Prime Minister Lal Bahadur Shastri at Vijay Ghat on the occasion of his birth anniversary. Special Gram Sabhas have been convened across the country today on Gandhi Jayanti to deliberate on governance reforms, strengthening panchayats and improving public services in rural areas. The Rural Development Ministry said the meetings will also mark the launch of People's Plan Campaign 2026-27, Sabki Yojana, Sabka Vikas. Prime Minister Narendra Modi is completing 25 years in public service, a journey defined by the mantra of Jan Seva, Se Desh Seva, and a relentless commitment that continues. Guided by this vision for Seva and Sushasan, the government has been ceaselessly working towards achieving Viksit Bharat by 2047. Through inclusive development and social empowerment, this dedication is transforming lives. Today, in a special series, we bring you an instance of how this vision has been translated into action through the scheme.
2: The renovated Pamban Bridge at Rameshwaram is India's first vertical lift railway sea bridge inaugurated by Prime Minister Narendra Modi on the auspicious day of Ram Navami on April 6 last year. During his speech, he said that it was a momentous occasion to extend best wishes to the people from the pious land of Rameshwaram.
3: This is the land of Bharat Ratna Dr. Kalam. His life showed us that science and spirituality complement each other. Similarly, the new Pamban Bridge to Rameshwaram brings technology and tradition together. A town that is thousands of years old is being connected by a 21st century engineering wonder. Pamban Bridge supports both ease of doing business and ease of travel.
2: The earlier historical marvel Pamban Bridge was built to expand trade connectivity to Sri Lanka. The bridge construction, which began in 1870s, stretched to about 2.2 km with 143 piers and was commissioned in 1914. The vertical lift in the new bridge features a 72.5 meter extant central span that rises 17 to 22 meters vertically to accommodate ships at sea. Talking to Akashwani, railway officials of the Madurai division said that to protect the infrastructure of the bridge, over 3,000 tons of steel steel had gone into 99 approach girders alone. The lift span was built from 54 pieces and joined with 168 welds done inside special huts that kept the conditions just right. Some tower sections were floated to the site on barges. The entire stretch offers an ecstatic view of the Arabian Sea also. Pamban Bridge survived major cyclones that destroyed Dhanushkodi, the ruins which bears testimony to it. Joy, Akashvani, Chennai.
0: This is Akashvani giving you the news.
1: For news at your fingertips, follow us on X at AIR News Alerts and join our WhatsApp channel Akashvani News.
0: The Ministry of Civil Aviation has initiated a series of reforms to make aviation security processes simpler and quicker for the people working at Indian airports. Briefing the media on the Bureau of Civil Aviation Security, BCAS reforms to improve operational efficiency and ease of doing business in New Delhi, Civil Aviation Secretary Samir Kumar Sinha said these sweeping changes aim to digitize workflows, making processes simpler and transition towards accountability-driven governance while maintaining the highest security standards. The ministry informed that BCAS has streamlined the security clearance framework by moving towards a category and contract agnostic security clearance, which is applicable across the 9 identified categories of aviation entities. It is proposed to remain valid for 5 years as part of these reforms. Saudi Arabia has handed over to UAE the Omani co-pilot who made abortive attempt to crash fly Dubai's Tel Aviv-bound plane. Investigators are probing the attack on Indian pilot Smith Machar by Omani co-pilot in the cockpit. The development came after Saudi authorities conducted a preliminary investigation into the incident that forced the flight to make an emergency landing in the Saudi city of Tabuk on Wednesday. Saudi Arabia's Interior Ministry said its initial investigation indicated that the co-pilot has assaulted the captain during the flight. The preliminary investigation was conducted in coordination with security teams from the UAE. External Affairs Ministry has said it continues to closely follow the health condition of Captain Smith Machar, an Indian national and the brave pilot of Flight Dubai Flight FZ1073. It said in a statement that after receiving initial medical treatment in a hospital in Tabuk, Saudi Arabia, he has now been shifted to Abu Dhabi for continued medical attention and recovery. Indian ambassador in UAE met Captain Machar in a hospital and inquired about his well-being. Earlier, the ambassador also met his family and assured all possible support for the captain's health and well-being. The Indian embassy in Abu Dhabi and consulate in Dubai are in close touch with the local authorities in the matter. External Affairs Ministry once again saluted Captain Smith Machar's valor and courage. It also conveyed deep appreciation for the admiration and support he has received from across the world for his act of gallantry. Russian President Vladimir Putin has said that Indian Prime Minister Narendra Modi has very good ideas aimed at finding a mutually acceptable solution to the Ukraine conflict. Speaking at the Valdai Forum, Mr. Putin noted that Mr. Modi regularly raises the topic of ending the war during the discussions and shows strong interest in a peaceful settlement. Mr. Putin described India's diplomatic position as neutral yet deeply invested in bringing the hostilities to an end, while Mr. Modi has previously emphasized that India stands firmly on the side of peace. Mr. Putin expressed gratitude for Mr. Modi's persistent engagement and practical approach towards dialogue and diplomacy. Union Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan is visiting Goa today. He will interact with farmers and citizens at an event in Ponda. Panchayat members and councillors will participate through online mode. We have more from a correspondent.
4: The Goa Fresh brand will be launched by Union Minister Shivraj Singh Chauhan today in Goa. Under the initiative, branding and packaging of agricultural products produced in Goa will be undertaken. The state government has developed Goa Fresh brand to promote and give recognition to agricultural produce from Goa. The program will provide farmers and women from across the state an opportunity to interact directly with Union Agriculture Minister. Discussions will focus on challenges in the agricultural sector, farmers' welfare, rural livelihoods, and the contribution of women to the rural economy. Minister will later visit Indian Council of Agricultural Research, Central Coastal Agriculture Research Institute, and will take review meeting. Mahesh Sopre, Akashwani News, Panji.
0: In Mizoram, three persons, including PIB Imphal Additional Director General Dr. Angam Pame, DD News Aizawl Director Namphibo Marin Mai, and CBC Aizawl MTS H. Lian Vela were killed in a road accident near Sialsuk yesterday. The car in which they were traveling fell into a gorge. Information and Broadcasting Minister Ashwini Vaishnav expressed condolences to the bereaved families. Indian women's recurve archery team has created history by winning its maiden Asian Games gold medal, defeating world champion South Korea 5-3 in a thrilling final today. Ankit Bhagat, Kirti Sharma and Kumkum Mohod held their nerve in windy conditions to edge past the 10-time Olympic champions. After the first two sets were tied, India seized the advantage in the third set with a 55-point score against Korea's 52. In the fourth set, a crucial score correction turned Kirti Sharma's 8 into a 9, taking India to 54 points and sealing the gold. Earlier, India defeated China 5-1 in the semi-final to reach its first ever Asian Games women's recurve final. This is India's first Asian Games gold in the women's recurve team event. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
5: Thank you, Abhishek. On the Fly Dubai flight incident, Hindustan Times leads, averted a 9/11 style tragedy, Modi lauds Captain Machar, injured Indian captain's table, attack motive still unclear, headlines the Asian Age. Israeli leaders hail Indian pilot as hero, states the Pioneer. At the UPSC centenary celebrations, the Asian Age reports, Modi pushes citizen-first approach in civil services. UPSC turns 100, Prime Minister urges shorter exam cycles, youth-centric reforms, reports the Indian Express. Supreme Court bars license renewal for motorists with unpaid fines, informs the Hindu. And finally, Silesau land in City of Joy amid tight security. Well, the Indian Express reports that five-time football world champions Brazil landed in Kolkata on Thursday night for their much-awaited friendly with India on Saturday. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Nation pays homage to father of the nation, Mahatma Gandhi, and former Prime Minister Lal Bahadur Shastri on the birth anniversary today. Special Gram Sabhas to be convened across the country on the occasion of Gandhi Jayanti. Civil Aviation Ministry initiates series of reforms to make aviation security processes simpler and quicker. Saudi Arabia hands over to UAE Omani co-pilot who made abortive attempt to crash fly Dubai's Tel Aviv-bound plane. Brave Indian pilot Smith Machar airlifted to Abu Dhabi for treatment, India closely following his health condition. And India bags gold in the women's recurve archery team event at the Asian Games in Japan. And with that, we end the morning news. Have a nice day.
6: పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
7: గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, లోక్ అదాలత్ ద్వారా 368 కేసుల పరిష్కారం, ప్రభుత్వ బడుల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ వంటి అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పార్వతీపురం మన్యం జిల్లాను డోలీరహిత జిల్లాగా మార్చడమే ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 142 రహదారులను నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నిలిచిపోయిన రహదారులకు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధి హామీ పథకాల కింద నిధులు పునరుద్ధరించామని తెలిపారు. అర్హులైన గిరిజనులకు పట్టాలు, అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం సమావేశాలు, ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు జీరో డ్రగ్స్ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కక్షిదారుల సమయం, నగదు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 368 కేసులను ఇరు పార్టీల సమ్మతితో పరిష్కరించినట్లు చెప్పారు. 2029 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను రాష్టంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన సమగ్ర మౌలిక వసతులతో కూడిన జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన ఆర్థిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికోసం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. దాతలు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే దిశగా బడికోసం కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, క్రమశిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సవర గిరిజన కళలకు కొత్త జీవం, నూతన డిజైన్లతో రూపుదిద్దిన చీరలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం సవర కళతో రూపుదిద్దుకున్న చీరలను, కోటలను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుణకర్లతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
8: ఆకాశవాణి కడప కేంద్రం. చిత్రమంజరి.

శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2వ తేదీ అని మనకందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకమైన రోజు, గాంధీగారి జయంతి. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ

చరిత్రలోనే ఒక మరువలేని రోజు. అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శాంతి దూత ఈయన, మన జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు. ఈయన పుట్టినరోజును ఐక్యరాజ్య సమితి ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ఈరోజును గాంధీజీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక మహోజ్వల శక్తి. ఆ మహాత్ముని జీవిత విశేషాలను స్మరించుకుంటూ మన ఈనాటి చిత్రమంజరి ఆయనకు అర్పించిన అద్భుతమైన గీతాల మేళవింపుతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గాంధీ పుట్టిన ఈ దేశం సమానత్వం, మానవత్వం, కులమత భేదం, గొడవలు లేకుండా సత్యం ధర్మం ఆయుధాలుగా ప్రజలందరికీ కూడు గూడు గుడ్డ అందిస్తూ ప్రశాంతంగా సుఖంగా జీవితం గడిపేలా చేసేదే దేశ సౌభాగ్యం, అలాంటి దేశం ఉండాలి అని గాంధీ మహాత్ములు కలలుగన్న దేశాన్ని మనం చూడాలన్నదే ఆయన కళ.

ఎంత చక్కటి పాటో కదా. నిజంగానే ప్రస్తుతం ఇది గాంధీ పుట్టిన దేశంగానే ఉందా? రఘురాముడు ఏలిన రాజ్యంలాగే ఉందా? చూద్దాం. 1869 సంవత్సరంలో అక్టోబర్ 2 గుజరాత్లోని పోరుబందర్లో కరంచంద్ గాంధీ పుత్రిబాయి దంపతులకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు జన్మించారు. 1893 సంవత్సరంలో న్యాయవాదిగా దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు అక్కడ ఆయన ఎదుర్కొన్న వర్ణ వివక్ష ఆయన జీవితాన్ని మార్చేసింది. సత్యాగ్రహం అనే సరికొత్త పోరాట విధానానికి ఈయన శ్రీకారం చుట్టారు. 1915 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడి స్వాతంత్ర సంగ్రామానికి సారథ్యం వహించారు. మన దేశంలో ఎందరో నాయకులు ఉండవచ్చు, కానీ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి ప్రతి మనిషిలో ఉన్న గాంధేయవాదాన్ని తట్టిలేపిన మహానుభావులు గాంధీగారు. ఇప్పుడు వినబోయే పాట కృష్ణవంశీగారి దర్శకత్వంలో వచ్చిన మహాత్మ సినిమా నుండి గాంధీ అనే పేరు వెనుక ఉన్న సిద్ధాంతాన్ని, బాధ్యతను గుర్తుచేసే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి కలం నుండి జాలువారిన గీతం. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం నుండి జాలువారింది.

0: సర్వజనహితం నా మతం, అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం.
1: కొంతమంది ఇంటి పేరు కాదురా గాంధీ, అది తరతరాల బాధ్యతరా. అందరం సామాన్య మానవులుగానే పుడతాం, కానీ మనం ప్రవర్తించే తీరు భావాలు అందరిలో మనల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా. గాంధీజీ కేవలం ఒక రాజకీయ స్వేచ్ఛ కోసమే పోరాడలేదు. అంటరానితనం నిర్మూలన, కులమత సామరస్యం, మహిళా సాధికారిత మరియు గ్రామ స్వరాజ్యం కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. చంపారన్ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా కోట్లాది మంది భారతీయులను ఒకే తాటిపైకి తెచ్చారు. ఆయుధం పట్టకుండా కేవలం సత్యం, అహింస అనే రెండు సూత్రాలతోనే తెల్లదొరలను దేశం దాటించారు. ఎందరో సమర వీరుల, సమర యోధుల అహింసా సమర ఫలం స్వాతంత్ర్యం. అటువంటి సమరంలోని ముఖ్య పాత్ర అయిన గాంధీగారి మాటల్లోని అహింసో పరమో ధర్మః అన్న పదానికి నేడు నీళ్లు వదిలామేమో అనిపిస్తుంది సమాజ తీరుతెన్నులు గమనిస్తే. స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటే ఇష్టానుసారం ప్రవర్తించడం, తిరగడం కాదు. నేడు జరుగుతున్న వింత వింత విచిత్ర హింస, అవినీతి ప్రవర్తనలు చూస్తుంటే బాపు నువ్వు మళ్ళీ రావా అని పిలవాలేమో కదా.

0: Brahmanam Srajamyaham.
1: నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నేటి సమాజ పోకడలను కళ్ళకు కట్టినట్లు ఉన్న ఈ పాట వింటుంటే ఎంతో ఆర్ద్రమవుతుంది గుండె కదా. నిజమే బాపు, నువ్వు చూపిన శాంతి మార్గం ఈరోజు ప్రపంచానికి ఎంతో అవసరం. 1947 ఆగస్టు 15 తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. గాంధీగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు అమరమైనవి. గాంధీ జయంతి రోజున కేవలం ఆయన విగ్రహాలకు పూలదండలు వేస్తే సరిపోదు. ఆయన కలలుగన్న స్వచ్ఛమైన హింసలేని భారతాన్ని నిర్మించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. మన స్వాతంత్ర్య పోరాట వీరులను, భరతమాత గొప్పదనాన్ని స్మరిస్తూ ఈ పాట.

చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0852 ఇది కడప ఎస్టీడీ కోడ్ అండి. దీన్ని జత చేస్తూ 2

0: 4419119 ఈ నెంబర్కు కానీ 2444197 ఈ నెంబర్కు కానీ ఫోన్ చేయవచ్చు. అయితే గడువు మాత్రం పాటించండి, 2 వారాలు. శ్రోతలను పలకరించేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మొట్టమొదటి శ్రోత
1: సాంబల్లి మేడం, సింహాపురం మండలము.
0: చెప్పండి.
1: అందరు బాగున్నారు మేడం?
0: అందరం బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని తలుస్తూ.
1: గాంధీ జయంతి శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీ పేరు చెప్పలేదు. మీ పేరు?
1: నా పేరు లక్ష్మీ నరసమ్మ మేడం.
0: లక్ష్మీ నరసమ్మ గారు చెప్పండి, ఏ సినిమాలో అండి?
1: చెంచులక్ష్మి మేడం.
0: చెంచులక్ష్మి.
1: పాలకడలి చేసగలుగుతాను మేడం.
0: అబ్బో, సరే.
1: బాగున్నారు మేడం అందరు?
0: బాగున్నామండి. మరి పాట వినేద్దామా?
1: మంచి. ఓకే మేడం.
0: ఓకే.

0: హలో
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీరు రేడియో తగ్గించాలి, రేడియో వాల్యూమ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది.
1: పక్కకు వచ్చినాను మేడం,
0: మా మాట వినిపిస్తుంది
1: మేడం.
0: హలో, హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
2: మీ కడప, కడప దేవుని కడప నుండి చేస్తున్నాం మేడం.
0: దేవుని కడప, ఎవరి పేరు?
2: అవును మేడం, నిహారిక మేడం నా పేరు.
0: నిహారిక గారు, చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
2: మేడం బట్టి విక్రమార్క.
0: బట్టి విక్రమార్కలు, అందులో ఏ పాట?
2: కొండకోన సాంగ్.
0: కొండ కోన అనే మొదలు దేంతో అవుతుంది?
2: కొండ కోన తాంబూలాలే ఇచ్చేనంట. రాజా విక్రమార్కన బట్టి, రాజా విక్రమార్క మేడం.
0: అలా చెప్తే ఎలాగండి, శ్రోతలు చాలా మంది ఉంటారు కదా.

0: అక్కడ నుండి ఏ సినిమా ఏ పాట?
1: అదే కొండ కోన తాంబూలాలే ఇచ్చేను అంటాను సాంగ్ మేడం.
0: అందులో కూడా లేదు. రాజా విక్రమార్కలో కూడా, అంటే రాజా విక్రమార్క రెండు మూడు సినిమాలు ఉన్నాయండి. ప్రస్తుతం ఏదో పాట రాజా విక్రమార్క నుండే వినిపిస్తాను. ఓకేనా? ఓ పాట వినిపిస్తాను. ఓ పాట వినిపిస్తాను ఇందులో నుండి. ఈసారి ఫోన్ చేసినప్పుడు సినిమాతో ఏ సినిమాలో ఉంది అని ఖచ్చితంగా కనుగొని ఆ తర్వాత ఫోన్ చేసి అడగండి. ఓకేనా?

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: స్వచ్ఛమైన చూపులలో కంటి నీటి మసకలొద్దు, ముద్దు ముద్దు ఊహలలో భయపెట్టే అలలొద్దు, నునులేత బుగ్గలపై చేతివేళ్ళ గురుతులొద్దు, భావితరం కలల్లో కలత కలవ రింతలొద్దు. యాక్చువల్గా నేను ఫిజికల్ సైన్సే, కానీ తెలుగు మీద కొద్దిగా మక్కువ సార్. నాకు చెప్తాను కదా, నాకు ఇన్స్పిరేషన్ మా గురువు మల్లికార్జునరావు సారే సార్. మా పిల్లల్ని కొట్టాల్సిన లేదు, ఊరికి చదువు చెప్పు వచ్చేరాని పోతే పోనాను. అట్లా ఇప్పుడు తయారైంది సార్. అది నేను టెన్త్ క్లాస్ చదివినప్పుడు నాకు 361 నాది ఫోర్త్ ర్యాంక్. యాక్చువల్గా 428 ఫస్ట్, సెకండ్ 419, ఇప్పుడు 361. లెక్కే లేదు. బొమ్మ వేయాలంటే దాదాపు 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఏముంది అంటే ఆల్రెడీ పెట్టేసి ఉంటాడు, బొమ్మ ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు ఆ విధంగా మళ్ళించుకొని విద్యార్థులు లేదా ఒక చార్ట్స్ కానీ లేదా ఇంకొక రకంలో వాడు అట్లా చెప్పుకొని విద్యార్థులను తీర్చిదిద్దు సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు రంగస్థల కళాకారుడు శ్రీ సత్యనారాయణ గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను మద్దిలేటి స్వామి మేడం, పాండ్యం నుంచి నంద్యాల జిల్లా.
2: చెప్పండి మద్దిలేటి గారు.
3: మేడం ఆదివేరుడు జగత్ మేడం, ఓల్డ్ మూవీ.
2: అందులో
3: అందులో నుంచి తొలి ఆశలు అని పాట మేడం, తానే తొలి ఆశలు.
2: తానే తొలి ఆశలు ఏఎం రాజా గారు, సుశీల గారు పాడారు.
3: ఏఎం రాజా గారు, సుశీల గారు పాడారు మేడం, ఓల్డ్ మూవీ.
2: ఓకేనండి, తప్పకుండా. మీరేనా, ఇంకెవరైనా శ్రోతలు ఉన్నారా?
3: ఉన్నారు మేడం, శశిధరు, సుమలత, నిక్షిత్, దివ్యశ్రీ మేడం, మా కుటుంబ సభ్యులు.
2: ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను రాజన్న మేడం, వాల్మీకిపురం నుంచి.
0: రాజన్న గారు చెప్పండి, ఏ సినిమాల పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: నాకు పాటది పవిత్ర బంధం ఉంది మేడం.
0: ఉంది.
1: అందులో గాంధీ పుట్టిన దేశం, నెహ్రూ కోరిన సంఘం అనే పాట ఉంది
0: మేడం. ఓకేనండి, మీకోసం ఘంటసాల గారు పాడిన ఆరుద్ర సాహిత్యం ఇది. వినేద్దాం మరి.
1: ఉంటా మేడం.

0: హలో,
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి, ఏ పాట?
1: నేను చంద్రమోహన్ మేడం, కేసింగ్
0: చంద్రమోహన్ గారు, ఏ ఊరండి?
1: మైదుకూర్ మండలం మేడం,
0: మైదుకూరు మండలం. ఊరు
1: కేసింగ్ అయ్యపల్లి మేడం.
0: కేసింగాయిపల్లె. చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: శివరామరాజులు,
0: శివరామరాజు. అందులో
1: అందులో మా భవాని.
0: ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను టైలరు, వ్యవసాయం
0: రెండు పనులు ఒంటి చేత్తో.
1: రెండు మేడం.
0: ఏ పంట వేశారు ఇప్పుడు?
1: ఇప్పుడు పసుపు, ఉల్లి ఉంది.
0: ఉల్లి ఘాటు బాగా ఉంది ఇప్పుడు.
1: బాగుంది
0: ఓకేనండి, మరి పాట
1: మేడం,
0: వినేద్దాం.
1: బాగుంటాయి మేడం. మీరు వినిపించేటి బాగుంటాయి మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ. మరి పాట వినేద్దామా?
1: మేడం.

0: వ్యక్తిత్వ వికాసం అంటే మన ఆలోచనలు, మాటతీరు, ప్రవర్తన, అలవాట్లు, నైపుణ్యాలు, అలాగే భావోద్వేగాలను క్రమంగా మెరుగుపరుచుకోవటం. నేటి యువత పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఎలా అలవరుచుకోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువ శ్రోతలకిస్తున్న అంశం మంచి వ్యక్తిత్వం, మంచి జీవితం. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి మంచి వ్యక్తిత్వం, మంచి జీవితం.
1: హలో
2: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: పులివెందుల నుంచి శ్రీరాములు మేడం.
2: పులివెందుల శ్రీరాములు, చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: మహాత్మా సినిమాలో.
2: మహాత్మా పొద్దున వినిపించాం కదండి.
1: వినిపించారా మేడం? యాదవుడు గాంధీ సంబంధించినది వేణి మేడం.
2: అలా కాకుండా మీరు అడగండి.
1: గాంధీ తాత ఏమంటున్నాడు?
2: సరేనండి. హలో హలో
3: హలో మేడం, నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: నవీన్ మేడం, వైజాగ్ నుండి.
2: వైజాగ్ నుండి నవీన్ గారు, చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
3: జోడీ నెంబర్ 1 నుంచి మంచి పాట ఏంటి మేడం?

0: తినండి. హలో
1: మేడం,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దొరసానిపల్లి నుంచి నాగమోహన్ మేడం.
0: దొరసానిపల్లి నాగమోహన్ గారు, చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: గాంధీ పుట్టిన దేశం నుంచి మేడం.
0: గాంధీ పుట్టిన దేశం,
1: అదే పాట మేడం.
0: పొద్దున వినిపించాం
1: పొద్దున, అయితే కోటలో పాగా మేడం.
0: కోటలో పాగా,
1: పువ్వు దాగిన తాళి దాగదు.
0: ఓకేనండి, పాట వినిపించేస్తాం, వినండి.
1: సరే మేడం.
0: ఓకే, శ్రోతలు ఒక ముఖ్య గమనికండి, స్టార్టింగ్లో కూడా చెప్పాము, 2 వారాలు గడువు పాటించండి, కొత్త శ్రోతలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. మరి పాట వినేద్దాం.

0: హలో,
1: హలో సార్,
0: స్వాగతం అండి కార్యక్రమానికి. మీ పేరు?
1: వెంకట అశోక్ సార్.
0: ఎక్కడి నుంచి అశోక్ గారు?
1: కడప నుంచి సార్.

0: అడగండి, ఏ సినిమా ఏ పాట?
1: సార్ పెళ్లి సందర్లోంచి స్వీట్ల పాట ఉంది చూడండి సార్, చెప్పారా కన్నా చెప్పారా నాయనా, ఆ పాట అండి సార్.
0: తప్పక వినిపిస్తామండి. ఏం చేస్తుంటారు మీరు?
1: చదువుకుంటున్నా సార్. నేను
0: ఏం చదువుతున్నారు?
1: టెన్త్ సార్.
0: హాలిడేనా ఈరోజు?
1: అవును సార్, హాలిడేనే సార్.
0: అన్ని వింటుంటారా కార్యక్రమాలు?
1: ఇంటే అంటా సార్ నేను అన్ని.
0: ఇంకెవరు ఉన్నారు మీతో పాటు? ఎవరి కోసం ఈ పాట?
1: ఇది మా చెల్లెల కోసము, మా అన్నల వాళ్ళ కోసం సార్.
0: చెప్తారా పేర్లు లేకుంటే?
1: సార్, అనివిక, అస్మిత, ప్రశాంత్, అక్కుల్ సార్.
0: సరేనండి, మరి విందామా పాట? మీరు చెప్పిన మీ కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినేద్దాం.
1: విందాం సార్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: హలో,
1: హలో,
0: స్వాగతం అండి కార్యక్రమానికి. మీ పేరు?
1: నా పేరు కమలాకర్ అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాము.
0: కమలాకర్ గారు, అడగండి, ఏ సినిమా ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మహాత్మా సినిమా నుంచి ఇందిరమ్మ ఇంటి పేరు.
0: ఆ పాట ఆల్రెడీ ఉదయాన్నే ప్రసారం అయిపోయిందండి. మరొక పాట ఏదైనా?
1: మరొక పాట అంటే ఏదైనా పాత సినిమా నుంచి, భూకైలాస సినిమాలో నుంచి ఏదైనా పాట.
0: భూకైలాస్ ఏ పాట అందులో?
1: శివుని పాట ఏదైనా.
0: దేవ దేవ ధవలాచల పాట విందామా? లేదా నీలకందర దేవ పాట.
1: దేవ దేవ ధవలాచల.
0: ఓకే అండి. ఏం చేస్తుంటారు కమలాకర్ గారు?
1: నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరులో ఉంటాం. మా నాన్న వాళ్ళు అక్కడే కడపలో ఉంటారండి, శంకరాపురం.
0: శంకరాపురం కడప.
1: అవును.
0: ఏం పేరు మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు?
1: గంగయ్య సరోజ అండి.
0: వింటున్నారా ఇప్పుడు రేడియో?
1: వింటుంటారండి.
0: మరి వాళ్ళ కోసమేనా ఈ పాట?
1: అవునండి, నాన్నకు చాలా ఇష్టం ఈ పాట. లాస్ట్ టైం జూలైలో కాల్ చేసినప్పుడు కూడా, నాన్న బర్త్డే అప్పుడు కూడా సేమ్ ఇదే పాట అడిగాను.
0: చాలా సంతోషం అండి. అంటే రేడియో ప్రసారాలను కూడా ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు మీ కుటుంబ సభ్యుల మధ్యలో.
1: అవునండి,
0: చాలా సంతోషం. మీరు ఎలా వింటున్నారు, యాప్ ద్వారానా?
1: యాప్ ద్వారా వింటున్నాం. రీసెంట్ గా అమ్మ బర్త్డే కూడా అయింది, అమ్మకు కూడా శుభాకాంక్షలు చెప్పండి మా అమ్మగారికి.
0: తప్పకుండా అండి, శుభాకాంక్షలు మీ అమ్మగారికి. మరి మీ నాన్నగారి కోసం, మీ అమ్మగారి కోసం ఈ పాట వినేద్దాం.
1: థ్యాంక్ యూ,
0: వెల్కమ్ అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: సార్ నా పేరు భారతమ్మ సార్, ఉయ్యాలవాడ మండలం ఇసుపట్టపల్లి గ్రామం నుంచి చేస్తున్నా సార్.
0: చెప్పండి, వేసిన ఏ పాట
1: సార్? ప్రాణమిత్రుడు సార్ మా పేరు.
0: ఆ సినిమాలో ఏ పాట?
1: అందులో శాంతకుమారి అమ్మగారు వాడిన పాట సార్,
0: వయసు పెరిగిన అనే పాట.
1: మనిషి ఎదిగిన అని ఒక పాట ఉంది సార్.
0: ఓకే అండి, భారతమ్మ గారు, ఎవరి కోసం ఈ పాట?
1: నా కోసము, మా పిల్లల కొరకు. మా పిల్లలు రవీంద్రారెడ్డి, చైతన్య దీప్తి, ధనుష్ రెడ్డి, నైనికారెడ్డి, సాయిరు సుఖిరెడ్డి, వేదవతి సార్, వెంకట సుబ్బారెడ్డి సార్,
0: వీరందరి కోసం.
1: అవును సార్.
0: ఉన్నారా మీ ఇంట్లో? లేకపోతే?
1: ఉన్నారు సార్, అంటే మా ఆయన ఉన్నారు సార్.
0: పిల్లలు ఉపాధి నిమిత్తం బయట ఉన్నారు. సరే భారతమ్మ గారు, అంతా కుశలమే కదా?
1: కుశలమే సార్. వర్షం లేదు సార్. కుశలమే అంటే మాది వ్యవసాయ కుటుంబం సార్, వర్షం లేదు.
0: పడాలని ఆశిద్దాం.
1: పైరు వేసుకున్నాం గానీ వర్షం పడలేదు సార్. వర్షం కొరకు ఎదురు చూస్తున్నాం.
0: తప్పకుండా అండి, మీకు కావలసినంత, సరిపడంత వర్షం తప్పకుండా పడాలని ఆశిద్దాం. మరి ఇవాళ మీరు కోరుకున్న పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
1: ఉదయం గాంధీ గారి గురించి తెలియపరుస్తూ వినిపించిన పాటలన్నీ బాగుండే సార్.
0: అవునండి, సృజన కుమారి గారు వినిపించారు. అలాగే కాంతిరేఖల్లో కూడా ఒక కార్యక్రమం వచ్చింది.
1: కాంతిరేఖల్లో కూడా విన్నా సార్.
0: బాగుంది.
1: వింటాం సార్, ఏదైతే వింటారో. కాకపోతే నేను 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి గట్టిగా ప్రయత్నం చేసి ఫోన్ చేస్తాను.
0: అలాగేనండి. అలాగే వాట్సాప్ చేయడం నేర్చుకోండి, మెసేజ్ చేయడము. అయితే చక్కగా మీరు విన్న కార్యక్రమాల గురించి ఒక సందేశం, అంటే ఒక అభిప్రాయాన్ని పంచుకోండి. ఏ రోజు ఏ కార్యక్రమం విన్నారు, అది ఎలా నచ్చింది?
1: ఒక 4 సంవత్సరాలకి ఈ అభిప్రాయాలు.
0: అవునా, సూపర్ అండి. అయితే మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మన పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
1: విన్న కార్యక్రమాలను వెంటనే వాట్సాప్ రూపంలో తెలియపరుస్తాను సార్ నేను. నాకు
0: సంతోషం అండి, సంతోషం. ఇలాగే వింటున్న శ్రోతలు కూడా తప్పకుండా వారి అభిప్రాయాన్ని విన్న కార్యక్రమం గురించి తెలియజేయాలని ఆశిద్దాం. పాట సిద్ధంగా ఉంది, వినేద్దాం. ధన్యవాదాలు అండి భారతమ్మ గారు.
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పవన్ కుమార్ అండి.
0: పవన్ కుమార్ గారు ఎక్కడి నుంచి?
1: మైదుకూరు అండి, మైదుకూరు టౌన్.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: రోజా సినిమా నుంచి చిన్ని చిన్ని ఆశ.
0: ఈ పాట వినాలని మీ ఆశ?
1: మా మదర్కి వినిపిద్దామని.
0: అవునండి, ఏం పేరు మీ అమ్మగారి పేరు?
1: ఆమె పేరు అంకాలమ్మ అండి.
0: అంటే ఈ పాట ద్వారా ఏదన్నా కోరికలు, ఆశలు చిట్కా కోరుతున్నారా?
1: చాలా సింపుల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో
0: ఏదో పాట ద్వారా ఏదన్నా ప్రాధేయపడ్డం ఏదన్నా ఉందేమో అని అమ్మగారి దగ్గర.
1: అదంతా ఏం లేదండి, చాలా సింపుల్ గా, అంటే ఎక్కువ ఆలోచనలు అవి లేకుండా చాలా సింపుల్ గా
0: హ్యాపీగా ఉంటుంది,
1: హ్యాపీగా
0: మంచి వైబ్రేషన్ ఉంటుంది పాట వింటుంటే.
1: అలా ఉండాలని.
0: మీరేం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు?
1: నేను ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నానండి.
0: ఎక్కడ, కడపలోనండి?
1: కడపలో చేసేవాడిని, ప్రెసెంట్ వైజాగ్ లో చేస్తున్నాను సార్.
0: సూపర్ అండి. ఇంకా మీ అమ్మగారి కోసమేనా ఈ పాట, ఇంకెవరి కోసం కూడానా?
1: మదర్ కోసమే సార్.
0: కేవలం మీ అమ్మగారి కోసమే. సరేనండి, మరి మీ అమ్మగారి కోసం, మీ మైదుకూరులో వింటున్న మన శ్రోతలందరి కోసం కూడా, మిగతా శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినేద్దామా?
1: థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ వెల్కమ్ అండి.

మీరు వింటున్నారు హలో అభిరుచి, ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం సాధనలో ఇది ఒక ముఖ్యమైన భాగం. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనేది మహాత్మాగాంధీ నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది.

0: 2020లో కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన సందర్భంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంస్కృతిక మూలాల పరిరక్షణకు ఒక బలమైన పిలుపు అని చెప్పవచ్చు. దేశంలోని స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్నతరహా పరిశ్రమలకు గుర్తింపునిస్తూ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యతను వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ప్రజలకు గుర్తు చేస్తుంది. స్వయం సమృద్దిని సాధించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కళలు సంస్కృతిని కాపాడుకోవడం, సహజ వనరుల సద్వినియోగం, దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేయడం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య లక్ష్యాలుగా చెప్పవచ్చు. పండుగల సమయంలో స్థానిక కళాకారులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వివిధ వృత్తుల్లో ఉన్న వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి చెబుతూ,
1: మేరే పరివార్జనో, హమారే దేశ్ మే త్యోహారో కా సీజన్ భీ షురూ హో చుకా హై. ఆప్ సభీ కే ఘర్ మే భీ కుచ్ నయా ఖరీదనే కీ యోజనా బన్ రహీ హోగీ. కోయి ఇస్ ఇంతజార్ మే హోగా కి నవరాత్ర కే సమయ వో అప్నా శుభ కామ్ షురూ కరేగా. ఉమంగ్ ఉత్సాహ కే ఇస్ వాతావరణ మే ఆప్ వోకల్ ఫర్ లోకల్ కా మంత్ర భీ జరూర్ యాద్ రఖే. జహాన్ తక్ సంభవ హో ఆప్ భారత్ మే బనే సామానో కీ ఖరీదారీ కరే, భారతీయ ప్రోడక్ట్ కా ఉపయోగ్ కరే ఆర్ మేడ్ ఇన్ ఇండియా సామాన్ కా హీ ఉపహార్ దే. ఆప్కీ ఛోటీ సీ ఖుషీ కిసీ దూసరే కే పరివార్ కీ బహుత్ బడీ ఖుషీ కా కారణ బనేగీ. ఆప్ జో భారతీయ సామాన్ ఖరీదేంగే ఉస్కా సీధా ఫాయదా హమారే శ్రమికో, కామగారో, శిల్ప్కారో ఆర్ అన్య విశ్వకర్మా భాయి బహనో కో మిలేగా. ఆజ్కల్ తో బహుత్ సారే స్టార్టప్స్ భీ స్థానీయ ప్రోడక్ట్స్ కో బఢావా దే రహే హై. ఆప్ స్థానీయ చీజే ఖరీదేంగే తో స్టార్టప్స్ కే ఇన్ యువాఓ కో భీ ఫాయదా హోగా.
0: స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కేవలం ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి లేదా విక్రయించిన వ్యాపారి మాత్రమే కాకుండా మొత్తం సమాజం అభివృద్ది చెందుతుంది. గ్రామాలు, పట్టణాల్లో కుటీర పరిశ్రమలు మెరుగుపడడం వల్ల స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులపై భారత్ ఆధారపడడం తగ్గడం వల్ల దేశీయంగా వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే నగదు స్థానిక మార్కెట్లోనే ఉండడం వల్ల దేశీయ సంపద దేశంలోనే ఉంటుంది. ఇది రూపాయి విలువను, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కలుగుతుంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వంటకాలకు ఆదరణ లభిస్తుంది. చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుకుని ప్రపంచస్థాయి మార్కెట్ను చేరుకోవడం వల్ల లోకల్ టు గ్లోబల్ అనేది సాధ్యమవుతుంది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వస్తువుల రవాణా ఖర్చులు, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మెళకువలతో హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. 2025లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ముందుగా స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రజా ఉద్యమంగా మారాలని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి దిశా మే ఏక్ నాగరిక్ కే తౌర్ పర్ హమ్ సబ్కా సంకల్ప, సమర్పణ ఔర్ సహయోగ్ బహుత్ జరూరీ హై, అనివార్య హై. आप लोकल खरीद